శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 2వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 52 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తిముక్తావళి. ఈనాటి సూక్తిముక్తావళి కార్యక్రమంలో వివేకధనుడు శ్రీ సుశర్మ గారి వ్యాఖ్యానం వింటారు.

0: మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రునికి నీతిని బోధిస్తూ వివేకధనుడు అంటే ఎవరో తెలియజేస్తూ, ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి మూటి నాలుగింటి కడువశ్యములుగా చేసి ఏనిటిని గిల్చి ఆరిటి నెరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఒకటి కొని అనగా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, పరమాత్మ ఒక్కడే కానీ వేదవేదులు దాన్ని అనేక విధములుగా చెప్తున్నారు. దానినే ఆత్మ లేక చైతన్య పదార్థం అంటారు. అదే సత్య పదార్థం. ఒక వ్యక్తి ఒక సమయంలో వక్త, ఒక సమయంలో తండ్రి, ఒక సమయంలో ఉద్యోగి. ఒకే వ్యక్తి వివిధ సందర్భముల్లో వివిధములుగా పిలువబడతాడు. అట్లే భగవంతుడు వివిధ పేర్లతో పిలువబడుతున్న ఒక్కడే. ఈ ఆత్మ రెంటిని జత చేయాలి. అవే మనస్సు, బుద్ధి. మనస్సు ఎక్కడ ఉందో తెలియదు, కానీ పని అంతా దానిది. అది చంచలమైనది. అది కోతి వంటిదని శంకరులు, ఉక్కు వంటిదని వేమన పేర్కొన్నారు. ఈ మనస్సును బుద్ధితో అరికట్టాలి. బుద్ధికి వివేచనాశక్తి ఉంది. విచ్చలవిడిగా తిరిగే మనస్సును వివేకంతో పట్టి నిలిపి ఉంచేదే బుద్ధి. ఇది నిశ్చలమైనది. ఈ శరీరాన్ని రథంతో పోలుస్తూ అందుగల ఆత్మ రథికుడుగా, బుద్ధిని సారథిగాను, ఇంద్రియాలను గుర్రాలుగాను, మనస్సు పగ్గాలుగాను చెప్తారు. సారథి పగ్గాలను సరిగ్గా చేతబట్టి రథాన్ని సక్రమంగా నడిపించాలి. ఆత్మకు మనోబుద్ధులు జోడించి సక్రమంగా నడుచుకుంటే జీవితం సుఖమయం అవుతుంది. ఇక మూడంటే త్రిగుణములు. అవి సత్వరజో తమోగుణములు. ప్రతి మానవునిలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటాయి. ఈ మూడు గుణాలను ఆత్మకు లోబడి ఉండేటట్లు చేస్తే సమాజ శ్రేయం కలుగుతుంది. ఆ తర్వాత నాలుగు పురుషార్థాలు వశం చేసుకోవాలి. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ముందు ధర్మం, చివర మోక్షం, మధ్యలో అర్ధకామాలు చెప్పారు. దీనిని ఒక నదిగా భావిస్తే అర్ధం కామం నీటి ప్రవాహం, ధర్మం ఒక్కట్టు, మోక్షం మరొక్కట్టు. నీరు గట్టిదాటి ప్రవహించకూడదు. అట్లే ధన సంపాదన కామాలు మితిమీరితే గట్టుదాటిన నీటిలా ప్రమాదభరితం అవుతాయి. పిదప ఐదిటిని కలవాలి. అవే పంచేంద్రియములు. చర్మము, కన్ను, చెవి, ముక్కు, నాలుక, వీటిని కలవాలి. ఇవి మంచిని చేస్తాయి, చెడు వైపు తీసుకువెళ్తాయి. ఎటువంటి వారినైనా లోబరుచుకుంటాయి. ఇంద్రియలోలుడు పతనమవుతాడు. వాణ్ణి జయించినవాడు మహర్షి. ఈ ఇంద్రియములను జయించి ఆరింటిని తెలుసుకోవాలి. అవే అరిషడ్వర్గములు: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ ఆరు ప్రమాదమైనవి, అంతఃశత్రువులు. వీటిని ఎంత దూరంగా ఉంచితే అంత మనశ్శాంతి కలుగుతుంది. హరియను రెండక్షరములు హరియించును పాతకముల అంబుజనాభ హరిని నామ మహాత్యము హరిహరి పొగడంగవశమే హరి శ్రీకృష్ణ. ఇందు హరి అను శబ్దము ఆరుసారు వాడబడింది. దీని అర్థము మనలో గల అరిషడ్వర్గములను హరియింపజేయవలని శతకారుని భావన. వీటితో పాటుగా సప్త వ్యసనములను దూరం చేయాలి. అవి వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత అనుడు సప్తవ్యసనముల జనదు తగులా. అనగా వెలది, జూదము, పానము, వేట, పలుకు కఠినముగా మాట్లాడుట, క్రూరంగా దండించుట, సొమ్ము పనికిమాలిన వాటికి ఖర్చు చేయుట, వీటిని ధరికి రానియకూడదు. ఈ ఏడు వ్యసనాల్లో మానవుడు చిక్కుకొని రాదు. ఇవన్నీ తెలిసి ప్రవర్తించిన వాడే వివేకధనుడు అని విదురుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వివేకధనుడు ఈ అంశం గురించి శ్రీ సుశర్మ గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో నువ్వు సాగు వివరాలు వింటారు.
2: నూనె జాతి పంటలలో నువ్వులను ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి రైతాంగం పండిస్తూ ఉన్నారు. నూనె శాతం 45 నుండి 55 వరకు, ప్రోటీన్ శాతం 25 వరకు ఉండడమే కాక సెసమోలిన్ మరియు సెసామిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండి మనకు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి చాలా మంచిది కూడాను.

తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వు పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్లో వర్షాధారంగా పండించిన దానికంటే రబీ లేదా వేసవిలో వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో నువ్వు పంట ముఖ్యంగా కోస్తా రాయలసీమ జిల్లాలో ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఈ పంట ఎటువంటి వాతావరణంలో ఈ పంటలో మంచి దిగుబడులు తీసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని గమనించినట్లయితే, నువ్వులు పంట ఎదుగుదలలో ఉష్ణోగ్రత అనేది చాలా వరకు ముఖ్య భూమిక పోషిస్తుంది. 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను మరియు అభివృద్ధిని కనపరుస్తుంది. నువ్వు విత్తనము మొలకెత్తాలి అంటే 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరము. ఈ ఉష్ణోగ్రత నువ్వు విత్తనము త్వరగా మొలకెత్తడానికి, ప్రాథమిక దశ అభివృద్ధిని మరియు పుష్పించుటలో చాలా వరకు సహాయపడుతుంది. నువ్వు విత్తనము విత్తిన తర్వాత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే అది నువ్వు విత్తనం

జిల్లాలో ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఈ పంట ఎటువంటి వాతావరణంలో ఈ పంటలో మంచి దిగుబడులు తీసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని గమనించినట్లయితే, నువ్వులు పంట ఎదుగుదలలో ఉష్ణోగ్రత అనేది చాలా వరకు ముఖ్య భూమిక పోషిస్తుంది. 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను మరియు అభివృద్ధిని కనపరుస్తుంది. నువ్వు విత్తనము మొలకెత్తాలి అంటే 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరము. ఈ ఉష్ణోగ్రత నువ్వు విత్తనము త్వరగా మొలకెత్తడానికి, ప్రాథమిక దశ అభివృద్ధిని మరియు పుష్పించుటలో చాలా వరకు సహాయపడుతుంది. నువ్వు విత్తనము విత్తిన తర్వాత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే అది నువ్వు విత్తనం మొలకెత్తడానికి ఆలస్యమవుతుంది. అందువల్ల సరైన ఉష్ణోగ్రతలో నువ్వు పంటను వేసుకున్నట్లయితే చాలా వరకు మనం గణనీయమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది. అయితే విత్తనం మొలకెత్తిన తర్వాత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే విత్తనం మొలక దశలోనే ఎదుగుదలను ఆపేస్తుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ

గమనిస్తే నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటకతో చదును చేసుకోవాలి. తర్వాత పంట వేసుకున్నట్లయితే చాలా వరకు ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులను మనము నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. అయితే నువ్వులు చాలా సన్నగా చిన్నగా ఉంటాయి కాబట్టి విత్తనం విత్తే పద్ధతిలో చాలా వరకు మెలకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి సమపాలలో ఇసుక లేదా బియ్యపు నూకలు కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకున్నట్లయితే ఒత్తు మొక్కలు పడకుండా చాలా వరకు పంట నాణ్యత పెరిగేదానికి అవకాశం ఉంది. చీడపీడలు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక విత్తన శుద్ధి అంశాన్ని గమనించినట్లయితే ఏ పంటలో అయినా సరే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రైతాంగం విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే విత్తుకుంటే మనము పెట్టుబడిని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఈ నువ్వు విషయంలో కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాఫ్టాన్ లేదా మాంకో జబ్బుతో విత్తన శుద్ధి చేసినట్లయితే చాలా వరకు తెగులను తట్టుకుంటుంది. 21 రోజుల వరకు ఎటువంటి తెగుళ్ళు ఈ పంటకు ఆశించవు. లేదా కిలో విత్తనానికి ఇమిడాక్లోఫ్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిదాక్సమ్ 25 WG 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ తెగులను మనము సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇక విత్తే దూరాన్ని గమనించినట్లయితే చాలా వరకు పతలాగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒత్తు మొక్కలు పడినట్లయితే పోషకాల మధ్య పోటీ పెరుగుతుంది కాబట్టి చాలా వరకు ఒత్తు మొక్కలు పడకుండా ఉండే విధంగా విత్తనాన్ని ఎదపెట్టుకోవాలి. విత్తే దూరాన్ని చూసినట్లయితే ఈ పంటలో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ఇక కోస్తా జిల్లాలో అయితే ఎర్లీ ఖరీఫ్లో 15 నుంచి 31 వరకు విత్తుకోవచ్చు. అదేవిధంగా రబీ లేదా వేసవిలో వేసుకునేటట్లయితే 15 డిసెంబర్ నుంచి జనవరి 31 వరకు కూడా వేసుకోవచ్చు. ఇక రాయలసీమ ప్రాంతాల్లో అయితే 6 నుంచి 7 వరకు ఖరీఫ్ పంటగా వేసుకోవచ్చు. రబీ లేదా వేసవి పంటగా వేసుకునేటట్లయితే 1 జనవరి నుంచి 1 జూలై వరకు కూడా వేసుకునేదానికి అవకాశం ఉంది. నువ్వులలో విత్తే సమయం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రబీ వేసవి కాలంలో వేసేటప్పుడు చలి మంచు పడుతున్నప్పుడు విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. కొద్దిగా ఉష్ణోగ్రతలు అంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన తర్వాత వేసుకున్నట్లయితే మొలక శాతం బాగా ఉంటుంది. ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక నువ్వులో రకాల విషయాన్ని గమనించినట్లయితే గౌరీ, ఎలమంచిలి 11, దీన్ని వరాహ అని కూడా అంటారు, మాధవి, ఎలమంచిలి 17, ఈ రకాన్ని గౌతమ్ అంటారు, ఎలమంచిలి 66, దీన్ని శారద అని పిలుస్తారు. ఈ రకాలన్నీ కూడా సుమారుగా 80 నుంచి 90 రోజుల మధ్యకాలంలో పంట చేతికి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా వరకు దిగుబడిలో నాణ్యమైనవిగా చెప్పుకోవచ్చు. గౌరీ రకాన్ని గమనించినట్లయితే 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుమారుగా 1 ఎకరాకు 250 కిలోలు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రకం ముదురు గోధుమ రంగు విత్తనం. ఇది కోస్తా జిల్లాలకు చాలా వరకు ఇది అనువైన రకంగా శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది, సిఫారసు చేస్తున్నారు కూడా. అదేవిధంగా ఎలమంచలి 11 ఈ రకాన్ని చూస్తే ఎర్లీ ఖరీఫ్లోను రబీలో కూడా వేసుకోవచ్చు. 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుమారుగా 350 కిలోల నుంచి 400 కిలోలు కూడా 1 ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నూనె శాతం కూడా ఇందులో ఎక్కువగా వస్తుంది. 52.5% నూనె వచ్చేదానికి అవకాశం ఉంది. ముదురు గోధుమ రంగు విత్తనం. ఇది కోస్తా రాయలసీమ జిల్లాలకు చాలా వరకు అనుకూలం. పంట ఒకేసారి కోతకు వస్తుంది కాబట్టి రైతుకు ఇది ఎంతో అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మాధవి, ఈ రకం ముందస్తు ఖరీఫ్లో వేసుకోవచ్చు. సుమారుగా 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 200 కిలోలు 1 ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నూనె శాతం కూడా 50 నుంచి 55 వరకు కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. పలు పంటల సరళికి చాలా వరకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఇక ఎలమంచిలి 17 రకాన్ని గమనించినట్లయితే ఇది ఎర్లీ ఖరీఫ్కు మరియు రబీకి కూడా చాలా వరకు అనుకూలమైన విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. 75 నుంచి 80 రోజుల పంట కాల వ్యవధి కలిగి ఉండి సుమారుగా 350 కిలోలు 1 ఎకరానికి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది కూడా నూనె శాతం చాలా వరకు ఎక్కువగానే వస్తుందని చెప్పుకోవాలి. 52.5% నూనె వస్తుంది. లేత గోధుమ రంగు విత్తనం కోస్తా రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఆకుపచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇకపోతే ఎలమంచిలి 66,

0: దీనిని శారదా అని పిలుస్తారు. ఇది ఖరీఫ్లోను రబీలోనూ వేసవిలో కూడా వేసుకోవచ్చు. 80 నుంచి 90 రోజుల పంట కాల వ్యవధి కలిగి ఉండి సుమారుగా 1 ఎకరానికి 600 కిలోలు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. దీని నూనె శాతం గమనించినట్లయితే 51.5గా ఉంటుంది. లేత గోధుమ రంగు విత్తనం ఇది. కోస్తా రాయలసీమ జిల్లాలకు చాలా వరకు అనుకూలం. బూడిద ఆకుపచ్చ తెగులను ఎక్కువగా తట్టుకునేటువంటి మేలుజాతి రకంగా దీనిని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. గౌరీ, మాధవి, ఎలమంచిలి 11, 17, 66 రకాలు ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక ఏ పంటలో అయినా మంచి దిగుబడులు సాధించాలి అంటే అది ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఆ పంటకు తగినంత సత్వ కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎరువుల విషయానికొస్తే ఖరీఫ్లో ఆఖరి దుక్కిలో 4 టన్నుల.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో నువ్వు పంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యగర్ చేయాలి, అందరూ ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతో అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైనారు. మళ్ళీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్లో పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినం.

0: దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ
1: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ప్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే

మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాతురు మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్తి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05కు తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15కు ఉదయకిరణాలు కార్యక్రమంలో గుండె జబ్బులు కారణాలు నివారణ మార్గాల గురించి డాక్టర్ అన్నంరాజు రఘురామసుందరం గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45కు భావలహరి మృదుమధుర గీతమంజరి, 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30కు మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి, 8:35కు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా నేరుగా సినిమా పాటలను కోరు కార్యక్రమం, 9:30కు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తెలుగు కవితకు అన్నయ్య నన్నయ్య శ్రీమతి బి వెంకట పద్మావతి గారి ప్రసంగం లలిత గీతం మొదలైన అంశాలుంటాయి. 10:00, 12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కథ బుర్రకథ వింటారు ప్రధాన కథకులు శ్రీ కత్తుల మల్లికార్జునరావు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నీనో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జి బాయ్ గారితో పరిచయం, అనంతరం జానపద గేయం ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రండి అంశం ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం. 8:30 తెలుగులో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 10:00 హరికథ ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11:05

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరుదేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ధి, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ద్వైపాక్ష

సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్ధత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛభారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్, మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సిబిటి మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై

0: 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు శ్రీ ఆంజనేయం చిత్రం నుండి మల్లికార్జున్ పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన్
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ది
1: గుండె జబ్బులు కారణాలు నివారణ మార్గాల గురించి డాక్టర్ అన్నన్రాజు రఘురామ సుందరం గారితో పరిచయం వింటారు.
2: మనిషి జీవనానికి గుండె అతి ప్రధానమైనటువంటిది. మనిషి ఆరోగ్యానికి కానీ దేనికైనా సరే ఇది అతి ప్రధానమైనటువంటి అంటే మోటార్ పంప్ లాంటిది అన్నమాట. సో ఇటువంటి గుండెకి ఇటీవల కాలంలో భారతదేశ ప్రజలు ఎక్కువగా గురి అవుతున్నారు. అంటే విదేశాల్లో ఇది ఉన్నప్పటికీ కూడా మనకి ఇటువంటివి అలవాటు లేవు. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా గుండె ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా రావటం జరుగుతుంది. గుండె అతి ప్రధానమైనటువంటి అవయవం కాబట్టి దానికి అయ్యేటటువంటి ట్రీట్మెంటు ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సామాన్య ప్రజలు ప్రజానీకం ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మనం ఈ గుండెకు సంబంధించినటువంటి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధులకి గురి కాకుండా ఉంటాం. మన స్టూడియోలో ఈ రోజున ప్రముఖ గుండె ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ అన్నంరాజు రఘురామ సుందరం గారు ఉన్నారు. వీరు మార్కాపురం వాస్తవ్యులు, గత 30 సంవత్సరాల నుండి అమెరికాలో స్థిరపడినటువంటి ప్రభుత్వ వైద్యులు. జన్మభూమిపై గల అభిమానంతో ఇక్కడికి వచ్చి వైద్య శిబిరాల్లో పాల్గొంటున్నారు. శ్రోతలతో ఈ రోజున ముచ్చరించడానికి ఉన్నారు మన స్టూడియోలో. నమస్కారం అండి.
3: నమస్తే.
2: మరి గుండె అతి ప్రధానమైనటువంటి అవయవం కదా. ఇటీవల కాలంలో ఈ గుండె, ముఖ్యంగా హార్ట్ అటాక్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయి చాలామందికి సడన్గా పోయాడండి, అంతవరకు బాగున్నాడండి, ఏ వ్యాధి లేదండి, తిరుగుతుండేవాడండి, నిద్రలో చనిపోయాడండి అని ఇలాంటి మాటలు మనం తరచూ వింటున్నామండి. మరి అంత సడన్గా అలా పోయి గుండె ఆగిపోవడానికి అంత ప్రధానమైనటువంటి అవయవం ఒక్కసారిగా పనిచేయట్లేదని అంటే దానికి ముందర నేపథ్యం ఏమైనా ఉంటుందా? ఎందుకు ఈ గుండె వ్యాధులు వస్తున్నాయి డాక్టర్ గారు?
3: గుండె వ్యాధులు చాలా ఎక్కువైపోయినాయి. ఎందువల్లంటే మన కల్చర్ ఇప్పుడు మన సివిలైజేషన్ పెరిగిపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, తర్వాత టీవీ వచ్చిన తర్వాత టీవీ ముందు కూర్చొని 24 గంటలు టీవీ చూస్తూ మనం ఇదివరకు పొలాల్లో అక్కడ విపరీతంగా పనిచేసి ఒక చోటు నుంచి ఒక చోటు పోవంటే కాలు నడక పోవాలి. ఇప్పుడు అట్లేకుండా ఒక చోటుకి పోవాలంటే మనం ఆటోన చూసుకుంటాం, రిక్షాన చూసుకుంటాం, కారన చూసుకుంటాం. ఒక దూరము ఒక 10 అడుగులు వేయడానికి మనం సంకోచిస్తాం. సో ఎక్సర్సైజ్ అనేది పోయింది, న్యాచురల్ ఎక్సర్సైజ్ వాకింగ్ అది పోయింది. కారు ఇవన్నీ వచ్చిన తర్వాత, వెహికల్స్ వచ్చిన తర్వాత, ఆటోస్ వచ్చినాయి. సో అది పోయింది. సో డైటు విపరీతమైన కెమికల్స్ కంటామినేటెడ్ ఫుడ్ డైట్ అయిపోయింది. ఫ్యాట్ ఎక్కువ తినటం అయిపోయింది. ఫ్యాటీ సబ్స్టెన్స్ ఏదైనా ఇండిస్క్రిమినేట్ ఈటింగ్ ఫుడ్ లైక్ టూ మచ్ రైస్, మనం ఎక్కువ రైస్ తింటాం, దట్స్ ఓకే బట్ లిమిటెడ్ రైస్ తీసుకోవాలా. తర్వాత ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్ అయిపోయింది, ఘీ స్వీట్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువైపోయింది. స్మోకింగు అది అయిపోయింది, అదొక పెద్ద రిస్క్ ఫ్యాక్టరు. ఇప్పుడు చూస్తే ఒబీస్ అనేది
2: ఉబకాయం
3: అది లావుగా తయారు కావటం, అది ఇక్కడే కాదు అమెరికాలో కూడా అది ఎపిడెమిక్. ఇట్ ఈస్ అన్ ఎపిడెమిక్ ఇన్ అమెరికా, ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. వాళ్ళు ఏమిటి, ఎక్సర్సైజ్ ఎక్కిపోయింది, ప్రతి చైల్డ్కు ఊబకాయ వచ్చేసి బాగా లావు ఉండటం, దానితో రకరకాలమైన జబ్బులు, కొత్త జబ్బులు, పాత జబ్బులు, హార్ట్ అటాక్ అవన్నీ వస్తున్నాయి. సో ఎందుకు ఎక్కువైపోయినాయంటే మన లైఫ్ స్టైల్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం, శరీర పరిశ్రమ లేకపోవటం, డయటు ఇర్రెగ్యులరు ఇండిస్క్రిమినేట్ డైట్ అయిపోయింది, స్మోకింగు, తర్వాత ఎక్స్టర్నల్ స్ట్రెస్, ఇవన్నీ కలిసి మనకు హార్ట్ అటాక్స్ ఇస్తున్నాయి. సడన్గా పోతున్నా అంటే దానికి కొద్దిగా మెకానిజం ఉంది, అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
2: అంటే ఇప్పుడు మీరు ముందర డైట్ గురించి చెప్పారు కాబట్టి జంక్ ఫుడ్ అనేది ఈ రోజున కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు పిల్లలకి బయట ప్యాకెట్స్లో ఇచ్చినటువంటి ప్యాకెట్ ఫుడ్ అందులో చిప్స్ కానీ లేకపోతే
3: ఫ్రెంచ్ ఫ్రైస్
2: అని ఇంకోటేదో ఏదైనా అన్ని వేపుడివి ఆయిల్తో ఎక్కువగా ఉండేవే ఇష్టపడుతున్నారు, అతి స్వీట్గా ఉండేవే ఇష్టపడుతున్నారు, అతి పుల్లనివి. అలాగే వాళ్ళకి అంటే స్టిమ్యులెంట్, వాళ్ళకి మనం మద్యము సిగరెట్టు లేకపోతే ఇంకొకరు మత్తు మందు ఎలాగైతే వేరే వాళ్ళు కోరుకుంటారో తెలియకుండానే ఇంకొక రకమైనటువంటి ఒక ఉత్ప్రేరకం
3: వ్యసనం,
2: స్టిమ్యులెంట్ వ్యసనము, అది వీళ్ళు ఆ రకంగా దానికి అలవాటు పడిపోయి ఇది వాళ్ళకి ఏ రకమైనటువంటి న్యూట్రిషన్ ఇవ్వకపోవటం వల్ల ఇలాంటి అనారోగ్యం వస్తుందా?
3: తప్పకుండా. ఈ మీరు చెప్పినట్టు ఫ్రెంచ్ ఫ్రైస్, సాల్టెడ్ చిప్స్ షాప్స్ కూడా చూసినారు, సాల్టెడ్ చిప్స్ ఇవన్నీ దాంట్లో వైటమిన్స్ ఉంటావు ఏముండవు, ఊరికే టేస్ట్ కోసము హ్యాబిట్ ప్రకారం అయిపోతే దాంట్లో వైటమిన్స్ న్యూట్రిషన్ ఉండదు, అందువల్ల కెమికల్స్ ఎక్కువైపోయినాయి, అందువల్ల
2: ప్రిజర్వేటివ్

0: ప్రిజర్వేటివ్స్ ఎక్కువైపోయినాయి. అందువల్ల రియల్ గా బాడీ కావాల్సిన నీడ్స్ ఫిల్అప్ కావటం లేదు.
1: మరి ఎక్కడ వీళ్ళని ఆపాలి? ఇప్పుడు పిల్లవాళ్ళు 1వ సంవత్సరం 2వ సంవత్సరం పిల్లవాడికి కూడా చాక్లెట్లు, ముఖ్యంగా ఈవెన్ ఈ ప్యాక్డ్ ఫుడ్స్ బాగా, ఎంత అసలు మామూలు స్వీట్నెస్ సరిపోవట్లేదు, ఇంకా దానికి కోక్ యాడ్ చేసి దానికి ఇంకోటి ఏదో యాడ్ చేసి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వీళ్ళు ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తింటున్నారా? దీన్ని ఎక్కడ ఆపాలి?
0: ఎక్కడ ఆపాలంటే ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ ద్వారా ఆకాశవాణి ద్వారా ఎడ్యుకేట్ చేస్తాం, దానివల్ల ప్యాంప్లెట్స్ పబ్లికేషన్ అది ఇచ్చి రకరకాల విధంగా టీవీలో చెప్తారు, రేడియోలో చెప్పచ్చు, పబ్లికేషన్స్ చేయొచ్చు, రకరకాలుగా ఎడ్యుకేషన్ హౌ టు స్టాప్ ఇట్, ఎట్లా స్టాప్ చేయాలంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్ కమ్స్ యూ ఎడ్యుకేట్. బిజినెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రకరకాలుగా, ఇప్పుడు టొబాకో ఇండస్ట్రీ ఉండేది, వాళ్ళు ఎక్కువ నికోటిన్ బే చేసి చేస్తే నువ్వు దాని మీద ఆధారపడి ఎక్కువ సిగరెట్లు కొంటావు, అట్నే వీళ్ళు కూడా రకరకాల ఫుడ్స్ చేసి మిమ్మల్ని దాని మీద ఆధారపడేటట్టు చేస్తున్నారు. అందువల్ల అది ఎడ్యుకేషన్ చేస్తే పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, ఫస్ట్ ఎడ్యుకేషన్ పేరెంట్స్, స్కూల్లో ఎడ్యుకేషన్ చేయాలా, దెన్ వీ కెన్ ప్రివెంట్ ఇట్. దట్ సింపుల్, ఇట్ డజంట్ కాస్ట్ అస్ మచ్ కంపేర్డ్ విత్ ద మందులు ఆపరేషన్లు అన్నీ చేస్తే, దాంట్లో కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ ఈస్ వెరీ సింపుల్, చీప్ చీప్.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాకలా ఒక మెకానిజం ఉంది, సడన్ డెత్స్ అడిగిన దానికి దానికి ఒక మెకానిజం ఉందన్నారు. మరి ఇప్పుడు ఎక్కువ మందికి బీపీ అనేది కామన్ అయిపోయింది, బ్లడ్ ప్రెషర్ రావటం అనేటటువంటిది. ఈ బ్లడ్ ప్రెషరు పోను ఇదివరకు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వచ్చేది, ఇప్పుడు 30 25. సాఫ్ట్వేర్ కంపెనీలు వీటన్నిటిలో కూడా ఇంకా ఇప్పుడు ఇంకా పసిపిల్లలకి 15 సంవత్సరాల వాళ్ళకి కూడా ఒక పక్క షుగర్ వ్యాధి రిలేటెడ్గా తర్వాత మిగతావన్నీ కూడా వచ్చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. పిల్లల్లో కూడా తీవ్రమైన ఒత్తిడి, పరీక్షా విధానము, వాళ్ళ తాలూకా చదివే ఇంట్లో పెట్టేటటువంటి ఒత్తిడి వీటన్నిటికీ. కాబట్టి ఈ ఒత్తిడికి ముఖ్యంగా వీళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావడానికి బీపీ రావడానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది, ఏం చేయాలి వాటికి?
0: స్ట్రెస్ ఎందువల్ల, టూ మచ్ స్ట్రెస్, మోడర్న్ లైఫ్, టూ మచ్ టెస్టింగ్, టూ మచ్ ప్రెషర్ ఆన్ ద గ్రోయింగ్ చిల్డ్రన్, టూ మచ్ ప్రెషర్ పెడుతున్నారు. తర్వాత దే డోంట్ ఎనఫ్ టైమ్ టు రిలాక్స్ కావడానికి ఎనఫ్ టైం ఇవ్వటం లేదు. దిస్ ఇస్ నాట్ ఎనఫ్ టైమ్ టు ఎక్సర్సైజ్, దే నాట్ ఎనఫ్ టైమ్ టు రిలాక్స్, టూ మచ్ స్ట్రెస్. సో ద యాడ్ టు దట్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయేటికి బాడీలో కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి టు కోప్ అప్ విత్ ద స్ట్రెస్. హార్మోన్స్ ఎక్కువైపోయి ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఇన్ ద బిగినింగ్ దే విల్ హెల్ప్ టు మీట్ ద స్ట్రెస్ ఇన్ ద బిగినింగ్, బట్ లేటర్ ఆన్ ఇవన్నీ బ్లడ్ వెల్స్ రక్తనాళాలని నారో చేసేస్తే తక్కువ చేస్తాయి, రక్తనాళాలు రక్తం ప్రసరించదు, ప్రెషర్ పెరిగిపోతుంది, ఇంకా దాంతో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయేటికి మన గుండె మీద స్ట్రెయిన్, తర్వాత రక్తనాళాలు కూడా స్ట్రెయిన్ వచ్చి కొంతమందికి తలకాయలో రక్తనాళం పగిలిపోయి స్ట్రోక్ వస్తుంది. సో ఈ స్ట్రెస్ను తగ్గించుకోవాలి, వాట్ ఎవర్ మెకానిజం, ఏదైనా, డోంట్ పుట్ టు మచ్ స్ట్రెస్,
1: ఒత్తిడి పెట్టకూడదు,
0: టైం ప్రాపర్ టైంగా మేనేజ్ చేసుకోవాలా, స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు, ఎనఫ్ టైం ఫర్ రిలాక్స్, ఎనఫ్ టైం టు ప్లే, ఎనఫ్ టైం టు ల్యాండ్, ఇవన్నీ. సో టైం ప్రపోర్షనేట్గా యూటిలైజ్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. బ్లడ్ ప్రెషర్ ఇవి రావడానికి బిసైడ్స్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, డైట్, వీని వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది. కొంత ఎక్స్టెంట్ ఫ్యామిలీ ట్రెడిషన్స్, జీమ్స్ కొంత మటుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, బట్ యాడెడ్ ఆల్ దీస్ అదర్ థింగ్స్, ఎక్స్టర్నల్ థింగ్స్, స్మోకింగ్, ఫ్యాట్, డయట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎక్స్టర్నల్ ఇరిటెంట్, స్ట్రెస్, ఇవన్నీ యాడప్ చేసి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ అవన్నీ వస్తాయి.
1: ఇవన్నీ తగ్గించుకోగలిగేవే,
0: మన చేతిలో ఉన్నవి.
1: కానీ ఆరాటంతో ఏదో ప్రతి ఒక్కళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలనేటటువంటి ఉద్దేశంతో పరిగెడుతూ మన శక్తిని మర్చిపోయి చాలామంది చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, ఒత్తిడికిను స్థూలకాయంకి కూడా సంబంధం ఉంది అని చెప్పి అంటుంటారండి.
0: అది చాలా మంచి క్వశ్చన్, బికాస్ లేటెస్ట్ సైన్స్ దే ఆర్ డిఫరెంట్ హార్మోన్స్, డిఫరెంట్ వాడదానికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని హార్మోన్స్ ఒత్తిడి వల్ల అపిటైట్ స్టిమ్యులేట్ చేసే ఒకటి, ఫ్యాట్ని స్టిమ్యులేట్ చేసే ఒక హార్మోన్స్ బాడీలో ఉంటాయి, అవన్నీ ఎక్కువైపోయి ఆ బ్యాలెన్స్ తప్పి అపిటైట్ ఎక్కువవుతుంది. అపిటైట్ ఎక్కువైతే తినటం ఆకలి ఎక్కువైపోతుంది, తినటం ఎక్కువైపోతుంది, ఒబిసిటీ వస్తుంది. గెర్లిన్, GHERLIN అది స్పెల్, అదొక హార్మోన్ చెప్తున్నా, డిస్కవర్ చేసి కూడా 15 ఇయర్స్

0: స్పైన్ అయింది, రకరకాల హార్మోన్స్. ఒక హార్మోను అపిటైట్ కంట్రోల్ చేసింది, ఒక హార్మోను ఫ్యాట్ సెల్స్ కంట్రోల్ చేస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల అవన్నీ మారిపోయి బ్యాలెన్స్ అప్సెట్ పై ఒబిసిటీ వచ్చేస్తుంది.
1: ఇవన్నీ మన శరీరంలోనే జరుగుతున్నాయి, మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. మనం చేస్తున్నటువంటి తప్పుడు పనుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దీనికి ఏదో ఎక్కడో డాక్టర్స్ ఏదో చేయాల్సిన పని కూడా లేదు. సాధ్యమైనంత వరకు మన ఒత్తిడిని మనం తగ్గించుకుని పిల్లలపైన అనవసరమైన ఒత్తిడి పెట్టకుండా టీవీ తక్కువ చూపించి, అలాగే ఆడుకోవలసిన వయసులో వాళ్ళని ఆడుకొనిచ్చి తర్వాత ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం అటుపక్క వెళ్లకుండా ఉంటాం. ఇవి ముదిరిపోవటం వల్లనే బ్లడ్ ప్రెషర్, తద్వారా హార్ట్ అటాక్ అండి.
0: తప్పకుండా.
1: హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చే సింప్టమ్స్, చాలామంది గ్యాస్ పెయిన్కి హార్ట్ అటాక్కి వచ్చేటటువంటి పెయిన్కి తేడా తెలియక గ్యాస్ పెయిన్ అని చెప్పి మొదలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న పెయిన్ని కూడా హార్ట్ అటాక్ అని ప్రతిసారి భయపడిపోయి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఈ వీళ్ళిద్దరికీ కొంచెం ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారు డాక్టర్?
0: మంచి, చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. అది చాలా కామన్ ప్రాబ్లం. గ్యాస్ పెయిన్, హార్ట్ అటాక్ డిఫరెన్షియేట్ చేయటం కష్టం. మామూలుగా గ్యాస్ పెయిన్ వచ్చిందనుకోండి, హార్ట్ పెయిన్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా, ఇప్పుడు ప్రెషర్ ఓవర్ ద చెస్ట్, గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు ఉంటుంది, అదొకటి. తర్వాత ఇంపెండింగ్ డెత్, అరే నేను చచ్చిపోతాననే భయం ఉంటుంది. తర్వాత ఈ పెయిన్ ఈ హ్యాండ్కు, ఎందుకంటే ఈ గుండె నరాలకు హ్యాండ్ నరాలకు కనెక్షన్ ఉంది కాబట్టి అది హ్యాండ్ కొంచెం చేతికి స్ప్రెడ్ అవుతుంది. సో ఆ పెయిన్ హ్యాండ్కు స్ప్రెడ్ అవుతుంది, రేడియేటింగ్ పెయిన్ అంటారు. ఆ పెయిన్ ఈ చేతులకు వాటికి పోతుంది. గ్యాస్ పెయిన్కు ఈ నేను చెప్పిన గుణాలు ఉండవు. సో అది కొద్దిగా డిఫరెన్షియేట్ చేస్తుంది. బట్ స్పెషల్లీ డయాబెటిక్, చాలా మంచి క్వశ్చన్ అడిగిన, డయాబెటిక్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండే, ఎందుకంటే డయాబెటీస్ వల్ల నరాలు దెబ్బతింటాయి, గుండె నరాలు దెబ్బతింటాయి. వాళ్ళకు సింప్టమ్స్ ఏమి ఉండవు, పెయిన్, గుండెలో నొప్పి అని, ప్రెషర్ అని, చేతులకు పోవటం అనేది, రేడియేషన్ అనేది అది ఉండదు. సో దట్ ఈజ్ ఎ బిగ్ థింగ్ దట్ ద డయాబెటిక్ పేషెంట్స్ గుర్తుంచుకో.
1: అందుకని సైలెంట్ హార్ట్ అటాక్.
0: సైలెంట్ హార్ట్ అటాక్ అది.
1: కాబట్టి ఈ లక్షణాలని శ్రోతలు ఎక్కువగా మనం జాగ్రత్త పడాలి. అయితే డాక్టర్ గారు, ఈ పెయిన్ బాగా తీవ్రంగా వచ్చి చెమటలు బాగా పోస్తే ఈ గ్యాస్ పెయిన్కి అది ఉంటుందా?
0: గ్యాస్ పెయిన్కి ఉండదు.
1: చెమటలు చాలామంది చెప్తారు విపరీతంగా చెమట తడిసి ముద్దయిపోయాం, అది చాలా ప్రధానమైనటువంటి సింప్టమ్గా తీసుకుని ఇది హార్ట్ అటాక్ అని చెప్పి వెంటనే పరిగెట్టాల్సిన.
0: చెప్పచ్చు, మన గ్యాస్ పెయిన్కు చెమట ఎక్కువ ఉండదు.
1: తర్వాత ఎక్కువసేపు ఉంటుందా పెయిన్, గ్యాస్ పెయిన్కి ప్రొలాంగింగ్గా ఉంటుంది ఇది?
0: గ్యాస్ పెయిన్ కొద్దిగా అంటే హార్ట్లో మంట ఉన్నట్టు ఉంటుంది, అది కొద్దిగా చాలా ఎక్కువసేపు ఉంటుంది. హార్ట్ పెయిన్ డిఫరెంట్, మామూలుగా అంజైనా అంటారు, ఆ పెయిన్ షార్ట్గా ఉంటుంది, షార్ట్గా ఉండి వచ్చిపోతుంది. కొద్దిగా స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది,
1: తీవ్రత ఎక్కువ ఉంటుంది
0: పెయిన్. కొన్ని రకాల పెయిన్ కొద్దిగా లాంగ్ లాస్టింగ్, అంటే 10-15 మినిట్స్ అట్లా ఉండొచ్చు, ఎందుకంటే హార్ట్ డ్యామేజ్ అయిపోయి హార్ట్లో రక్తం ప్రసరణ లేక హార్ట్ చచ్చిపోతుంటే అప్పుడు పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ యూజువల్లీ అంత లాంగ్గా ఉండదు. గ్యాస్ పెయిన్ కొద్దిగా హార్ట్ బర్నింగ్, మంట, గుండెల మంట, అది కొద్దిగా చాలాసేపు ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కారాలు ఎక్కువ తినడము, మిరపకాయ బజ్జీలు తినడము, ఎక్కువగా వేయించిన మరీ తిరిగి బాగా ఎక్కువ సార్లు వేయించిన నూనెలోనే ఎక్కువగా ఈ పునుగులు, బజ్జీలు అటువంటివన్నీ ఎక్కువ తినడం, మసాలాలు ఎక్కువ తినడం, ఆవకాయలు ఎక్కువ తినడం, ఇది మళ్ళీ వాళ్ళకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ల కింద మారి తర్వాత వాళ్ళకి బీపీ వచ్చి తర్వాత అది పక్క మళ్ళీ గుండె పక్క వెళ్ళే ప్రమాదం ఉంది.
0: అది మంచి క్వశ్చన్ అడిగినారు. ఎక్కడైనా చూడండి మీరు, బజార్లో పో చూసుకొని ఎక్కడైనా ఈ వేయించిన మరీ వేయించినవి అవి తింటుంటారు. అంతకుముందు ఎక్కువ కారం తినేవాళ్ళు, కారం తింటే కడుపులో అల్సర్ వచ్చేది, అల్సర్ తీయటానికి సర్జరీ ఆపరేషన్లు చేసేవాళ్ళు. కొంతమంది పోర్షన్ స్టమక్ తీయటము, తర్వాత స్టమక్ సప్లై చేసే వేగస్ అనే నెరవు ఉంటుంది, దాన్ని కట్

0: ఈ వేయించిన మరీ వేయించి వేయించినవి అవి తింటుంటారు. అంతకుముందు ఎక్కువ కారం తినేవాళ్ళు, కారం తింటే కడుపులో అల్సర్ వచ్చేది. అల్సర్ తీయడానికి సర్జరీ ఆపరేషన్లు చేసేవాళ్ళు, కొంతమంది పోర్షన్ స్టమక్ తీయటము, తర్వాత స్టమక్కు సప్లై చేసే వేగస్ అనే నెర్వ్ ఉంటుంది దాన్ని కట్ చేయటము, అదంతా చేసేవాళ్ళు. ఈ మెడిసిన్స్ వచ్చినాయి, మెడిసిన్స్ మంచి మెడిసిన్స్ వచ్చినాయి స్టమక్ అల్సర్ వాటికి, అవి వచ్చిన తర్వాత ఆపరేషన్స్ అన్నీ పోయినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ సైకిల్ బ్యాక్ టు ద బిగినింగ్ వచ్చింది. ఏంటి ఈ మసాలా వేపుడు కాళ్ళు వేపుడు మిరపకాయ బజీలు ఇవన్నీ తినటం మొదలుపెట్టేటికి మళ్ళీ మొదటికి వచ్చినాము, మళ్ళీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి.
1: కాబట్టి శ్రోతలు ఏంటంటే ఆహారంలోనూ కొంత మార్పు చేసుకుని ప్రకృతి సిద్ధంగా బతకాలి. ఇక్కడ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ యోగా, ప్రాణాయామం, ధ్యానం, లేకపోతే శ్వాసకు సంబంధించినటువంటి కొన్ని ప్రక్రియలు, ఎక్సర్సైజు, వీటి తాలూకా ఫలితాలు ఏ రకంగా మనిషికి ఊపిరితిత్తుల మీద కానీ గుండె మీద కానీ సత్ఫలితాలను ఇస్తాయంటారు?
0: తప్పకుండా. యోగా అన్ని చోట్ల, యోగా మా అమెరికాలో కానీ యూరోప్ దేశాల్లో కానీ మిగతా దేశాల్లో కూడా యోగా ఎక్కువైపోయింది. యోగా చెప్పటము మీకు రకరకాల యోగా ఉంటుంది. తర్వాత లైట్ స్మూత్ ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకోవటము, అది స్ట్రెస్ను కంట్రోల్ చేస్తుంది. మ్యూజిక్, ఎక్సర్సైజు, యోగా, లైఫ్ స్టైలు, మీకు ప్రాణాయామము, మీకు రకరకాల మీ గురువులు వాళ్ళు చెప్పిన ప్రశాంతంగా ఉండటము, మీకు ఏది ఇష్టమైతే దాన్ని అవలంబించుకోవచ్చు. ఒక యోగానే కాదు కాదు ఇంకొక స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. స్పిరిచువల్ హీలింగ్ అని, స్పిరిచువల్ మెకానిజం, చాలా ప్రోగ్రామ్. ఏది మీకు నచ్చిన ప్రోగ్రామ్ తీసుకొని స్ట్రెస్ డబుల్ కామ్గా ఉండటం నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది.
1: కాబట్టి మనకి ఈ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు చాలా వరకు, చాలా చాలా వరకు 70-80% వరకు మనకి మనం సొంతంగా తెచ్చుకునేటటువంటివి అని అర్థమవుతోంది. ఎక్కువగా ఒత్తిడి ఫలితంగా ఎక్కువగా వస్తుంది. మళ్ళీ ఆ ఒత్తిడి పెరగడం ద్వారా మన ఆహార పరిస్థితులు మారిపోతాయి, మన ఆహారం తీసుకునే విధానము మారిపోతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ కారం, ఇంకా ఎక్కువ పులుపు తినాలనిపిస్తుంది. ఇది ఒక ఎండ్లెస్ సైకిల్గా మారిపోయి మనం తద్వారా చివరికి ఒక పెద్ద వ్యాధిలోకి మనం నెట్టబడుతున్నాం. ఒక 20% మాత్రమే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల, మనకి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటటువంటి వాటి వల్ల వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులను కూడా మనం నయం చేసుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా వచ్చినటువంటి పరిస్థితుల్లో దానికి లేటెస్ట్ సర్జరీస్ అవి
0: సర్జరీ. శ్రోతలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆస్పిరిన్, బేబీ ఆస్పిరిన్ అంటారు. 40 ఏళ్ళ తర్వాత అందరూ బేబీ ఆస్పిరిన్ వేయించుకోవాలి. ఆస్పిరిన్, బేబీ ఆస్పిరిన్ పెద్ద దానివల్ల నష్టమేం లేదు. అయితే కొంతమందికి బ్లీడింగ్ అంటే ఆ బేబీ ఆస్పిరిన్ తీసుకుంటే అవి ఏం చేస్తుందంటే బేబీ ఆస్పిరిన్ రక్తంలో ప్రసరణ రక్త కణాలను గడ్డగట్టకుండా ఉంటుంది. సో రక్తము హార్ట్కు బ్రెయిన్కు పోతుంది. సో 40 ఏళ్ళ తర్వాత బేబీ ఆస్పిరిన్ వీ ఆల్ టేక్, దట్ ఈస్ ద సింపుల్ అడ్వైజ్ వీ కెన్ గివ్. ఆస్పిరిన్ ఈజ్ ఎ మిరకిల్ డ్రగ్. చెస్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, ముందు ఆస్పిరిన్ వేసుకోవాలా, తర్వాత డాక్టర్ గారికి కాల్ చేయాలి. రక్తం హార్ట్ గుండె జబ్బుకు గుండె మజిల్కు ఇట్ సెల్ఫ్ రక్తనాళాలు ఉన్నాయి. కొన్ని రక్తనాళాలు బ్లాక్ అయిపోతే సడన్గా చనిపోతారు, అది డాక్టర్ గారు డిటర్మిన్ చేస్తారు.
1: తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేసేటటువంటి వాళ్ళు కూడా, అంటే డాక్టర్ గారు ఎక్సర్సైజ్ చెప్పారని చెప్పి చాలా కష్టపడిపోయి ఎగ్జాస్ట్ అయిపోయేటట్టుగా 5 కిలోమీటర్లు, ఇంకా కొంతమంది 10 కిలోమీటర్లు వాక్ చేసేయటం, ఇలా కూడా కొంతమంది చేస్తుంటారు. తర్వాత బాగా పొల్యూషన్గా ఉండేటటువంటి నడి రోడ్ల మీద కూడా నడిచేసి కష్టపడిపోతుంటారు కొంతమంది. మరి ఈ వాకింగ్ కానీ జెంటిల్ ఎక్సర్సైజ్ కానీ చేసేటప్పుడు ఏమైనా మినిమం సూత్రాలు ఉన్నాయా?
0: మంచి క్వశ్చనే అడిగినారు మీరు. ఎక్సర్సైజ్ చేయటప్పుడు యూ నో యువర్ లిమిట్. మీరు ఎంత మటుకు వాక్ చేస్తే మీకు గుండె నొప్పి రాకుండా ఉంటుంది, ఎంత మటుకు లిమిట్ వాక్ చేస్తే మీకు ఆయాసం రాకుండా ఉంటుంది, ఎంతమంది ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తే మీకు డిజీ తల తిరగటం రాకుండా ఉంటుంది. సో ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. సో ఆ లిమిటు మీకు తెలుస్తుంది, శ్రోతలకు తెలుస్తుంది, ఇంత దూరం నడిస్తే నా చేత. అంతేగాని ఎక్కువ విపరీతంగా కష్టపడి ఆయాసపడి చేయకూడదు ఎక్సర్సైజ్. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఏమైందంటే మా ఫ్రెండ్, ఆయన కార్డియాలజీ డైరెక్టరు, యూనివర్సిటీలో డైరెక్టరు, ఆయన 45 ఏళ్ళు. ఆయన ఇంట్లో స్ట్రెస్ చేస్తూ ఎక్కువ చేసి సడన్గా చనిపోయినాడు. అది సర్ప్రైజ్. సో మేము శ్రోతలకు పేషెంట్లకు చెప్పేది ఏంటంటే మీకు చాతనంత మటుకు నడవండి, చాతనంత మటుకు రన్నింగ్ చేయండి, చాతనంత మటుకు వాక్ చేయండి. అంతేగాని ఇట్ షుడ్ బి క్లీన్ ఎయిర్, ఇట్ షుడ్ నాట్ బి టూ కోల్డ్, వెదర్ అట్మాస్ఫియర్ టూ హాట్.

0: కూడదు. మీ చాతిన ఎంత మటుకు వాక్ చేయండి. మీకు చెస్ట్ పెయిన్ వచ్చినా, డిజీనెస్ వచ్చినా, తలదిప్పిన, షార్ట్నెస్, ఆయాసం వచ్చినా అప్పుడు స్టాప్ చేయండి. సో యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ బాడీ. సో డోంట్ వర్క్ ఎ టూ మచ్ విగరస్ చేస్తే ఇట్స్ నాట్ గుడ్. దానివల్ల హార్ట్లో కూడా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అది ఎక్కడ వస్తుందంటే, మంచి క్వశ్చన్ అడిగినారు, స్పెషల్లీ అథ్లెట్స్, స్కూల్స్, హై స్కూల్ స్టూడెంట్స్, అథ్లెట్స్, కాలేజ్ స్టూడెంట్స్ తెలుసుకోవాలి. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన, కొంతమంది ప్రత్యేకమైన జబ్బు ఉంటుంది. ఆ హార్ట్లో, గుండెలో ఒక మన పార్టిషన్ వాల్ ఉంటుంది. సో టూ మచ్ స్ట్రెస్ చేస్తే ఆ పార్టిషన్ వాల్ క్లోజ్ చేసి, కొంతమందికి థిక్గా ఉంటుంది పార్టిషన్ వాల్, ఆ క్లోజ్ చేసి రక్తం ప్రసరణ చేయకుండా ఫుట్బాల్ ఫీల్డ్లోనే పడిపోతారు వాళ్ళు. అందువల్ల లిమిట్ తెలుసుకోవాలి. సో ప్రికాషన్ కూడా ఇప్పుడు ఇక్కడ ఇంకోటి డిఫరెన్స్ ఏంటంటే, హై స్కూల్లో హెల్త్ చెకప్ ప్రతి స్టూడెంట్కు, దే డోంట్ అడ్మిట్ ఇన్ ఎనీ స్కూల్ అన్లెస్ యూ హ్యావ్ ద హెల్త్ చెకప్, బికాస్ టీచర్స్ ఆర్ దే రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్త్, ఎస్పెషల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ద గేమ్స్ అండ్ ఆల్ దట్. సో దట్ ఐ డిడ్ంట్ అబ్జర్వ్ దట్ వాట్ వీ వాంట్ ఇంట్రడ్యూస్ ఇన్ ఎవరీ స్కూల్.
1: కాబట్టి ఆరోగ్యం అనేటటువంటిది ఎంత సింపుల్గా ఉంటుందో అంత కాంప్లికేటెడ్ కూడా. కాబట్టి మనం చక్కగా మళ్ళీ ఇందాక ఫస్ట్గా చెప్పుకున్నట్టుగానే, ఈ భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ శరీరాన్ని ప్రకృతిలో మిగతా పశుపక్ష్యాదులు, జీవులు అన్నీ కూడా ఎంత హాయిగా ఎలా బ్రతకగలుగుతున్నాయో, దాన్ని మనం కూడా చూసి కొంత నేర్చుకొని మనం ప్రకృతి సిద్ధంగా అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించి వెళితే అనారోగ్యానికి గురికాకుండా ఉంటామని చెప్పి మీ మాటల ద్వారా అర్థమవుతోందండి డాక్టర్ గారు. చాలా సంతోషం, శ్రోతలతో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చక్కగా ముచ్చరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233. పోలీస్ చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
3: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
1: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈరోజు కొంతమంది దర్శకులు సినిమా తీస్తారు, మరికొంతమంది సినిమాని ఒక అనుభూతి

మార్చేస్తారు. అలాంటి దర్శకుల్లో ముందు వరుసలో నిలిచే పేరు గుణశేఖర్. భారీ సెట్లు, గొప్ప విజువల్స్, గుండెలో నిలిచిపోయే కథలు ఇవన్నీ కలిసి కనిపించే సినీ ప్రపంచమే గుణశేఖర్ది. తెలుగు సినిమాకు గ్రాండ్ ఇయర్ అంటే ఏమిటో తన చిత్రాల ద్వారా చూపించారాయన. ఒక్కడు చిత్రంలో కర్నూల్ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఉత్కంఠగా చూపించిన, బాలరామాయణంలో భక్తిని ఆవిష్కరించిన, రుద్రమదేవి చిత్రంలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని తెరపైకి తీసుకువచ్చిన ప్రతి చిత్రంలోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గుణశేఖర్ గారి పుట్టినరోజు ఈరోజు. వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈ పాట విందాం. చూడాలని ఉంది చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట వింటారు, సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు వింటున్నారు 101.5 మెగాహెడ్స్ మార్కపూర్ ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు గుణశేఖర్ గారి గురించి. గుణశేఖర్ గారు 1963 జూన్ 2 ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో జన్మించారు. వీరి భార్య పేరు రాగిణి. కెరియర్ ప్రారంభంలో డివి నరసరాజు, క్రాంతికుమార్, రాంగోపాల్ వర్మ మొదలైన వారి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. వీరి మొదటి సినిమా 1992 వచ్చిన లాటి అనే సాంఘిక రాజకీయ చిత్రం. అయితే వీరికి ఎక్కువగా పేరు తెచ్చిన చిత్రం 2003 ఆయన దర్శకత్వం వహించినటువంటి ఒక్కడు సినిమా. ఈ సినిమాకు 8 నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ దర్శకుడిగా పురస్కారంతో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలుచుకుంది. 2003 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఒక్కడు నిలిచింది. అలాగే మహేష్ బాబు కెరియర్ని మలుపు తిప్పిన చిత్రం కూడా ఇదే. ఒక్కడు చిత్రం నుండి మల్లికార్జున్ పాడిన పాట వింటారు, స్వరకల్పన మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: గుణశేఖర్ గారు 2000 సంవత్సరంలో తీసిన మనోహరం చిత్రానికి గాను ఉత్తమ కథారచయితగా నంది పురస్కారం అందుకున్నారు. అలాగే చిరంజీవి గారితో నిర్మించినటువంటి చూడాలని ఉంది చిత్రం కమర్షియల్గా మంచి విజయం సాధించింది. అలాగే 2004లో మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన అర్జున్ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించబడింది. అందులో వేసినటువంటి మధుర మీనాక్షి అమ్మవారు టెంపుల్ సెట్ ఆ రోజుల్లో సెన్సేషనల్ అయింది. అర్జున్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

0: अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: గుణశేఖర్ గారు లాటి, రామాయణం, మృగరాజు, వరుడు, నిప్పు, రుద్రమదేవి, శాకుంతలం ఇలా ఈ చిత్రాలన్నీ నిర్మించారు. ముఖ్యంగా రుద్రమదేవి చిత్రం 2015లో తానే దర్శక నిర్మాతగా వ్యవహరించి తీశారు. ఇది 3D తీశారు. ఈ చిత్రానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాకతీయ రాజుల చరిత్రను చూపించినందువల్ల అప్పటి ప్రభుత్వం పన్ను మినహాయింపును ఇచ్చింది. సైనికుడు చిత్రం నుండి కార్తీక్, కారుణ్య, హరిణి పాడిన పాట వింటారు.

గుణశేఖర్ గారికి 8 నంది అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. వీరు మరిన్ని మంచి చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల ఆదరణ మరింత పొందాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తుంది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఇలాంటి భయాందోళనకు గురికాకుండా తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించాలని కోరారు. పీవీటీజీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై సమీక్షిస్తూ నిర్దేశించిన గడువుల్లోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్రావు తెలిపారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ది నిరంతరాయంగా కొనసాగాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో ఓటీపీ ఆధారంగా లేదా ఫేస్ అథెంటిఫికేషన్ విధానంలో స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నెంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622-3393. నెంబర్ మరోసారి
2: 0859622-3393.
1: మరి మన ఫస్ట్ కాల్ ఎవరు వచ్చుద్దాం? హలో హలో, మీ వాయిస్ వినిపించట్లేదండి, కాల్ కట్ అయిపోతుంది. హలో హలో హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.

0: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్స్ మార్కాపూర్ ఎఫ్ఎం. హలో, సారీ అండి, హలో,
1: మేడం
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
1: నా పేరు వెంకటేశ్వర మేడం.
0: వెంకటేశ్వర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మార్కాపురం.
0: ఓకే అండి, మార్కాపురంలో ఏ ఏరియా?
1: పోసభాయ కాలనీ మేడం.
0: ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నువ్వే నువ్వేలో అనగనగా ఆకాశం ఉంది అని పాట ఉంది మేడం.
0: నువ్వే కావాలి?
1: నువ్వే కావాలి మేడం.
0: నువ్వే కావాలి చిత్రంలో అనగనగా ఆకాశం ఉంది.
1: రాచిలక నువ్వే కావాలి మేడం.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది. ఏం చేస్తుంటారండి?
1: నేను మెకానిక్ మేడం.
0: ఓకే, ఏం చేస్తారు? ఏం మెకానిక్ అండి?
1: ఈ ఆటోల మెకానిక్ మేడం.
0: ఓకే ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో హలో హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. కాల్ కట్ అయిందండి. హలో
4: హలో,
3: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
4: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు అంజలి మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి అంజలి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామ్మా?

0: కే కొత్తపల్లి మేడం.
1: కే కొత్తపల్లి. ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
0: జై చిరంజీవుల నుంచి ఒక మంచి సాంగ్ అండి.
1: జై చిరంజీవ. ఏ పాట అయినా పర్లేదు.
0: సరే.
1: ఓకే ఓకే అండి. ఈ పాట నేను లేదు, ఏదైనా వేసేయమంటారు. ఏం చేస్తున్నారండి?
0: అరువు పని చేస్తున్నాను.
1: ఓకే, విన్నారా ఉదయం నుంచి మరి ప్రోగ్రామ్స్?
0: వినలేదు మేడం, ఇప్పుడే పెట్టాము. అట్లా ఫోన్ చేయగానే కలిసింది.
1: అవునా? ఓకే అండి, మీకోసం మంచి పాట వేసేస్తున్నాం.
0: థ్యాంక్ యూ మేడం.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: హలో.
5: హలో మేడం.
4: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
5: నా పేరు శ్రీనివాసులు మేడం.
4: శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
5: ఇక్కడ కోలిబేమన్ పాట దగ్గర కొత్తపల్లి మేడం, కరువు పని చేస్తున్నాను.
4: ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
5: ఇందరిలో రాధే గోవింద్ అనే పాట మేడం.
4: ఇంద్ర. వింటున్నారండి ప్రోగ్రామ్స్?
5: వింటున్నా మేడం.
4: ఓకే, ఉదయం నుంచి విన్నారా?
5: వింటున్నా మేడం.
4: ఓకే, రాధే గోవింద సాంగ్. ఎవరెవరు వింటారండి? వింటున్నారు ఇప్పుడు?
5: మేమందరం వింటున్నాం మేడం. మేడం పనిచేసే వాళ్ళు అందరూ.
4: ఓకే అండి, మీకోసం ఇంద్ర చిత్రం నుండి పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో
2: మేడం.
1: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: కొత్తపల్లి మేడం.
1: ఏంటండి మీ కొత్తపల్లి వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరా?
2: మాది ఎస్కోలో అడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అనే పాట కావాలి మేడం, విన్న శ్రోతలందరి కోసం.
1: వేరే శ్రోతలకు కూడా అవకాశం ఇవ్వండి
2: మేడం.
1: అందరూ కొత్తపల్లి వాళ్లే చేస్తున్నారు, వేరే శ్రోతలకు కూడా అవకాశం ఇవ్వండి అంటున్నాను.
2: సరే మేడం, నేను ఎప్పుడు చేయలే మేడం, రెగ్యులర్ కాదు.
1: రెగ్యులర్ గా చేయరు?
2: కాకుంటే వేరే సినిమా ఉండొచ్చు మేడం, కడవెత్తుకొచ్చింది కన్నపిల్ల అనే పాట.
1: ఓకే, వేస్తున్నాం అండి, వినేసేయండి.
2: వినే శ్రోతలందరి కోసం మేడం థ్యాంక్ యూ,
1: వెల్కమ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో మేడం. నమస్తే మేడం.
4: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
3: జోనపల్లె మేడం. నా పేరు ఆంజనేయులు మేడం.
4: ఓకే అండి. ఏం చేస్తుంటారు?
3: వ్యవసాయం మేడం.
4: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
3: గ్యాంగ్ లీడర్ లో సినిమాయండి మేడం. వానా వానా ఇల్లు పోయని
4: గ్యాంగ్ లీడర్. చిరంజీవి ఫ్యాన్స్ అండి?
3: చిరంజీవి ఫ్యాన్స్ అండి మేడం.
4: ఓకే ఓకే అండి. మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
3: సరే మేడం. నమస్తే మేడం.

0: பிரபலா
1: சைபால்
0: மூடுபல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: ஹலோ ஹலோ வெல்கம் டு ஹலோ எஃப்எம் அண்டி మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్స్ మార్కపూర్ ఎఫ్ఎం. హలో హలో మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622393. హలో
4: హలో
3: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి.
4: పోలమ్మ మేడం.
3: పోలమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: కొత్తపల్లె మేడం.
3: ఓకే, ఏ చేతి నుంచి పాట కావాలి?

0: మన్మధుడు మేడం,
1: మన్మథుడు.
0: నాగార్జున.
1: చూసారండి ఆ మూవీ?
0: మేడం
1: చాలాసార్లు టీవీలో కూడా వచ్చింది.
0: వస్తుంటాయి మేడం.
1: రిపీటెడ్గా చూసే మూవీస్లో ఇదొకటి
0: డైలీ
1: మన్మధుడు.
0: చూస్తుంటాం కదా సినిమాలు, పాటలు వింటుంటాం మేడం.
1: ఓకే ఓకే. మన్మధుడు మూవీలో ఏ పాట అండి?
0: గుండెల్లో ఆ పాట మేడం.
1: పడతారా సాంగ్?
0: లేదా మేడం, ఇక్కడే కరువు పని పోయేస్తున్నాం.
1: ఓకే ఓకే అండి. కరువు పని అంటే ఏం చేస్తారు?
0: మట్టి వేస్తాం మేడం గుంటలో.
1: ఆహా, ఓకే, గుంటల్లో మట్టేసి వస్తారు. ఓకే
0: ఆ
1: ఓకే అండి. మీకోసం మేము కొన్ని పాట చేస్తుంది, వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, వాయిస్ వినిపించట్లేదండి. హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి.
4: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
3: బాగున్నారా నరేంద్ర రెడ్డి గారు?
4: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం?
3: బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి
4: మేడం? ఈరోజు కథానాయకుడు మేడం, బాలకృష్ణ గారి
3: కథానాయకుడు. ఎన్టీఆర్ది కూడా ఉంది కదండి?
4: ఉంది మేడం.
3: దానిలో ఏ పాట అండి కథానాయకుడు?
4: దాంట్లో ఒక రెండు పాటలు చెప్పండి మేడం.
3: ప్రేమ ఎక్కడ, ఇదేమిటి, ఇదేమి దిగులో,
4: ఆ పాట ఏంటి మేడం?
3: ఓకే అండి. వింటున్నారండి ప్రోగ్రామ్స్ అన్ని?
4: ఈరోజు వినలేదు మేడం నేను.
3: లెటర్స్ రాస్తారా ఎప్పుడన్నా?
4: లెటర్స్ రాస్తా ఉంటాను మేడం.
3: రాస్తుంటారా? ఓకే ఓకే, సరే అండి.
4: ధన్యవాదాలు మేడం.
3: మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: हेलो हेलो, वेलकम टू हेलो एफ मंडी। हेलो हेलो,
1: हेलो।
0: మీరు వింటున్నారు 101.5 మెగా హెర్ట్స్ మార్కపూర్ ఎఫ్ఎం, హలో ఎఫ్ఎం, హలో

శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223239 3. హలో.

0: హలో,
1: హలో
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: పాట సాంగ్స్ కావాలి మేడం, మాకు మంచి సాంగ్స్.
0: ఏం పాట కావాలండి?
1: ఇది దాడిలో మా మందార బొగ్గల్లోకి మత్తెక్కు వస్తున్నాం అని పాట కావాలి మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు శ్రీనివాస నాయుడు మేడం.
0: శ్రీనివాసులు, మీరు ఇందాక చేశారు కదండి?
1: ఇందాక నేను వెంకటేశ్వర మేడం చేసింది.
0: ఓహో, ఓకే అండి. మీకోసం మీరు కొన్న పాట వచ్చేస్తోంది, వినేయండి.
1: ఓహో.

0: हेलो
1: हेलो
0: हेलो हेलो हेलो
1: हेलो, गुड मॉर्निंग मैम।
0: गुड मॉर्निंग अंडी, वेलकम टू హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: నేను ఆత్మ గురించి ఆదిశేష్.
0: ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి
1: మేడం?
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం సినిమా పేరు జ్వాల.
0: పక్కన ఎవరో మాట్లాడుతున్నారండి, క్రాస్ టాకింగ్ వస్తుంది.
1: మేడం సినిమా పేరు జ్వాల, దానిలో ఏవేవో కలలు కన్నాడు.
0: ఓకే అండి, మీకోసం మీరు కొన్న పాట చేస్తుంది.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు కవితకు అన్నయ్య నన్నయ్య గురించి శ్రీమతి బి వెంకట పద్మావతి గారి ప్రసంగం వింటారు.

ఈరోజు నేను చెప్పబోయే విషయం తెలుగు కవితకు అన్నయ్య నన్నయ్య. భారతదేశంలో ప్రాచీనమైన భాషలో తెలుగు ఒకటి. తెలుగు భాషకు ఘనమైన లిఖిత సాహిత్య చరిత్ర ఉంది. అంతకన్నా పూర్వం ఇంకా ఘనమైన మౌఖిక సాహిత్యం ఉంది. తొలుత శాసన రూపములో కనిపించిన తెలుగు పదాలు కావ్య రూపం సంతరించుకోవడానికి చాలా కాలమే పట్టింది. హాలుని గాథ సప్తసతిలో చాలా తెలుగు పదాలు కనిపిస్తాయి. అయితే 11వ శతాబ్దిలో మాత్రమే తెలుగు తొలి కావ్యం జనించింది. వేదవ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రచించాడు. మహాభారతాన్ని వినసొంపుగా ఉండే విధముగా తెలుగులోకి అనువదించి మన తెలుగు వాళ్ళకి అందించిన మహాకవి నన్నయ్య. ఈయన కవిత్రయంలో మొదటివారు. నన్నయ్యకు పూర్వం తెలుగువారు తమదంటూ ప్రత్యేకించి చెప్పుకోవడానికి సాహిత్యమే లేని ఆ కాలములో, సంస్కృత భాష రాజ్యం చేస్తున్న ఆ రోజులలో గాసట బీసట గాథలు చదివి కాలక్షేపం చేస్తున్న తెలుగువారికి ఉత్తమ కథా వస్తువును ఉదాత్త రచనా పక్కీలో నన్నయ్య అందించాడు. భావితరానికి ఓ వేదాంతంగా, నీతి ధర్మశాస్త్రాలుగా ఈ మహాకావ్యాన్ని తన తొలి అక్షరముతో రూపొందించిన లోకజ్ఞుడు, విపుల శాసనుడు, విజ్ఞాన నిరతుడని అనడములో సంశయము లేదు. విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్ష అవతారికలో ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అని కొనియాడారు. ఇది అక్షర సత్యం. చంపు కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనా శైలికి అద్దం పడుతూ నిలిచింది. అందుకే నన్నయ్య గురుపద్య విద్యకు ఆద్యుడే కాదు, గద్య విద్యకు ఆద్యుడని కూడా అంటారు. సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణమైతే తెలుగుల తొలి ఇతిహాసం భారతం. ఈయన రాసిన ఆంధ్ర మహాభారతమే తెలుగుల తొలి ఇతిహాసం. తెలుగు కవితకు శ్రీకారం చుట్టి నిర్దిష్టమైన ఆకారము కల్పించిన ఈయన 11వ శతాబ్దములో తణుకులో జన్మించాడు. తండ్రి భీమన భట్టు. రాజమహేంద్రవరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. నరేంద్రుని కోరిక మేరకు పంచమవేదమైన వ్యాసమహాభారతాన్ని ఆంధ్రీకరణకు పూనుకొని దానిలోని ఆది సభాపర్వాలను పూర్తిగాను, అరణ్యపర్వం చతుర్దాశ్వాసములో 142వ పద్యం వరకు రచించారు. నారాయణ భట్టు కురుక్షేత్రములో శ్రీకృష్ణుడిలా నన్నయ్యకు సహాయపడ్డాడు. ఈయన మహాభారతాన్ని శ్రీవాణి గిరిజాచిరాయ దదతో వక్షోముఖాంగేషు అని త్రిమూర్తులను ప్రార్థించే ఈ సంస్కృత శ్లోకముతో మొదలుపెట్టి ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రముగా, నీతి విచక్షణులకు నీతిశాస్త్రముగా, కవులకు మహాకావ్యముగా, పౌరాణికులకు పురాణముగా కనిపించేటట్లుగా మహాభారత రచన చేశారు. ఈయన భారతాన్ని అద్భుతమైన శైలిలో చక్కటి భాషతో, అలంకారాలతో, పాత్రోచితమైన సంభాషణలతో, వర్ణనలతో రచించారు. భారతముతో పాటు ఆంధ్ర శబ్దచింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించటం వలన వాగను శాసనుడని, విపుల శబ్ద శాసనుడని సాహితీలోకం కీర్తించింది. ఆదికవి అనే బిరుదు పొందారు. మారణ ఆంధ్ర కవితా గురుడు అని, తిక్కన ఆంధ్ర కవిత్వ విశారదుడు అని నన్నయ్యను కీర్తించాడు. ఈయనను చాలామంది తెలుగువారికి కవితా భిక్ష పెట్టినవాడు అని కొనియాడారు. మహాభారతము భారత భారతీ వరప్రసాదం. ఇది మన జాతీయ కావ్యం. ఈయన భారతాన్ని యథావిధిగా అనుసరించగా 18 పర్వాలకు ఒక ప్రణాళిక నిర్ధారణ చేసి తెలుగువారి భావానుకూలముగా స్వేచ్ఛానువాదం చేశారు. ఈయనది ఋషి మార్గం. ముందు చూపుతో భవిష్యత్తు గురించి చెబుతూ మన వేదాంతాన్ని ఆవిష్కరించారు ఈ పద్యం మచ్చునకు. మతిద

చంచలమైనది. మనిషి జీవించిన కాలములో సంపాదించుకున్నటువంటి సంపద అంతా ఎండమాముల వంటివి, క్షణికమైనవి అనేటువంటి దృక్పథముతో రాసిన ఈ పద్యం చాలా సందేశాత్మకమైనది. గతకాలమే వచ్చే కాలము కంటే మేలైనది. ఇది మనం తరచుగా వాడే సామెత కూడా. ముందుచూపును తెలిపి తెలుగు సాహిత్యానికి మార్గదర్శకుడయ్యాడు. ఇలాంటి గొప్ప విషయాలను తెలిపే ఉపాఖ్యానాలు నన్నయ్య విరచిత భారతములో

కావ్యములో నన్నయ్య యొక్క శైలిని ఉభయ వాక్ప్రౌఢిగా ప్రశంసించారు. భాషకు నుడికారం ప్రాణం. నుడికారం ఈయన కవిత్వంలో అపారం. ఈయన తన కవిత్వంలో గల మూడు ప్రత్యేక గుణాలను ఈ పద్యము ద్వారా వివరించారు. సా

ఈ పద్యములో నన్నయ్య మూడు ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అవి ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ప్రసన్న కథా కలితార్థయుక్తి. ఈయన కవితారీతుల్లో ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే ప్రసన్నమైన కథతో కూడినది అని అర్థం. ఈయన కథాకథన కవిత్వ పద్ధతిని అభిమానించేవాడు. అంటే కథా సన్నివేశానికి తగ్గ కవితా శైలి. ఉదాహరణకు ఉదాంకుని కథ, శకుంతలోపాఖ్యానం, గాంధారి వివాహ కథ, కాండవవన దహనం మొదలగునవి. మూలములో లేని కల్పనలను తెలుగులో కొత్తగా చేసి కథకు ప్రసన్నతను కల్పించాడు. శకుంతలోపాఖ్యానములో కపటిగా, కఠినుడిగా, అసత్యవాదిగా గోచరించే దుష్యంతుడు ఆకాశవాణి నిర్దేశం ప్రకారం నిజాన్ని అంగీకరిస్తాడు. ఈ హఠత్ పరిణామానికి తగిన చిత్త సంస్కారం అతనిలో ఉన్నట్టు భారత మూల కథలో లేదు. దీనిని కల్పించి నన్నయ్య కథను ప్రసన్నం చేశాడు. ఆది పర్వములో అష్టమాశ్వాసములో కాండవ వనాన్ని దహిస్తున్న తీరు మచ్చునకు పక్షి రూపములో తొందరగా కైవల్యం పొందవచ్చని గ్రహించి మందుపాలుడనే ముని పక్షి రూపం ధరించి జరిత అనే లావుక పక్షిని పెళ్ళాడి ఆమె ద్వారా నలుగురు పిల్లలను పొందాడు. తరువాత తపస్సు చేయడానికి వెళ్ళాడు. కృష్ణార్జునుల సహాయముతో అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహిస్తున్న సమయములో అన్ని వైపుల నుండి అగ్ని దహిస్తుంటే తన పిల్లలను కాపాడుకోవడానికి జరిత పడుతున్న బాధను, ఆమె మాతృహృదయాన్ని నన్నయ్య వర్ణించిన తీరు అద్భుతం. అందులో కొన్ని పద్యాలు మచ్చునకు.

ఓ పుత్రులారా, ఈ కార్చిచ్చు అన్ని దిక్కుల నుండి కమ్ముకు వస్తుంది. ప్రళయకాలములో చెలరేగే విధముగా వాయువునే సారథిగా కలిగిన అగ్నిదేవుడు మనలను కబలించడానికి వస్తున్నాడు. ఈ అగ్నిబారి నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ బిలమునందు దూరండి. నేను దానిని దట్టమైన ధూళి సమూహము చేత కప్పివేస్తాను అని తల్లి చెప్పింది. అప్పుడు నలుగురు కుమారులలో పెద్ద కుమారుడు ఇలా అంటున్నాడు, బిలం

మేము అమ్మా బిలములో దూరితే అందులో గల ఎలుక చేతిలో మేము చచ్చిపోతాము. ఇక్కడే ఉంటే అగ్నిలో మాడిపోతాము. ఎలుక చేతిలో చచ్చే కన్నా అగ్నిలో ఆహుతి కావటం వలన పుణ్యలోకాలనైనా పొందుతాము. ఇది నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతం ఆది పర్వములోని అష్టమాశ్వాసములో చక్కగా వర్ణించారు. తెలుగు సాహిత్యములో కథాకథన పద్ధతికి మార్గదర్శకుడైన అక్షర రమ్యత. ఎక్కువగా అందరినీ ఆకర్షించేది అక్షర రమ్యత, అనగా అక్షరాలను రస భావ వ్యంజకముగా ప్రయోగించడం వలన కలిగే సౌందర్యం. అక్షర రమ్యత వలన పద్యానికి శ్రవణానందం కలిగించే గుణం ఏర్పడుతుంది. ఈయనకు శబ్దగుణం అంటే ఇష్టం.

ఇది కావ్యరచనా సౌందర్యానికి సంబంధించింది. ఉదాహరణకు వినత, కద్రువలు సముద్ర తీరములో ఉన్న తెల్ల గుర్రాన్ని చూసిన సందర్భములో నన్నయ్య అక్షర రమ్యతను పాటిస్తారు. భారతములోని అరణ్య పర్వములో ఈయన రాసిన చివరి పద్యం శరత్కాలపు శారదరాత్రుల వర్ణన మచ్చునకు.

శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనిపించటము లేదని, అప్పుడే వికసించిన తెల్ల కలువలు సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలిలో పూల పరాగముతో ఆకాశం వెలిగిపోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడిని వెదజల్లినట్టుగా వెన్నెలను విరజిమ్ముతున్నాడని ఉదాహరణగా అద్భుతమైన శరత్కాలపు చంద్రుణ్ణి మనకు కళ్ళకు కట్టినట్లు వివరించాడు. ఈ పద్యములో 19 రాకారాలు పెట్టి ప్రాసను పద్యం మొత్తం విస్తరింపచేసి ఒక అద్భుతమైన అక్షరరమ్యతను సాధించాడు. ఈ పద్యం ఈయన అక్షరరమ్యతకు నిదర్శనముగా నిలుస్తుంది. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, అందమైన సూక్తులకు నన్నయ్య నిధి వంటివాడు. సుభాషితాలైన సూక్తులు నానా విధాలైన ప్రయోజనాలను సాధిస్తాయి. లోకనీతిని, రాజనీతిని, ఆధ్యాత్మిక ప్రబోధాలను బోధిస్తాయి. సత్యమేవ జయతే అనేది మన భారతీయులు నమ్మే మూల సూత్రం. శకుంతల తన కుమారుడైన భరతుణ్ణి ఎత్తుకొని వచ్చి దుష్యంతుడితో సభలో సత్యవాక్యము యొక్క విలువ చెబుతుంది. సత్యవాక్యము యొక్క విలువ శకుంతల పలికిన తీరులో మనం చూద్దాం.

0: మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. సత్య సంపద గలవో మహారాజా, మంచి నీటితో నిండిన చేదుడు బావులు నూరిటి కంటే ఒక దిగుడు బావి మేలు, ఆ బావులు నూరిటి కంటే ఒక మంచి యజ్ఞం మేలు, అటువంటి నూరు యజ్ఞముల కంటే ఒక కుమారుడు మేలు, నూరుగురు కుమారుల కంటే ఒక సత్యవాక్యము మేలు అని శకుంతల రూపములో సత్యము యొక్క విశిష్టతను తెలియచేశాడు. ఇది నన్నయ్య గారి నానా రుచిరార్థ సూక్తినిది అనేటువంటి చక్కని బిరుదుకి సార్థకం కలిగించేటువంటి చక్కని పద్యం. ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యానికి ప్రాణం వంటిది. ఇది ఆది కావ్యమే కాదు, తెలుగు వారికి అమర కావ్యం కూడా. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, తెలుగు వాళ్ళ నోటి నుండి తరచుగా వెలువడే నానుడి. ఈ కావ్యానికి అత్యంత ప్రధాన కాలైన అలంకారాలు కానీ రసం కానీ ధ్వని ఔచిత్యాన్ని తగిన పాలలో కూర్చి మహాభారతాన్ని అత్యద్భుతముగా తీర్చిదిద్దిన ఆది కవి. ఆంధ్రుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నన్నయ్య గారికి భక్తితో శ్రద్ధాసుమాన్ని అర్పించుకుంటున్నాను. సెలవు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, పి వసంత పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి. పరిచయం చేస్తున్న వారు రాహుల్ సాయి గురీష్.
1: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై. హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా శురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోర్ పరివారో కే లియే హై.
0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డెప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. అందరికీ నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
2: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
0: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
2: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
0: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి?
2: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది.

0: ఉంది సార్, కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
1: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
0: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు సార్. ఈ యొక్క సౌర ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
1: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
0: సార్ ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
1: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
0: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదే విధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్ కి నేరుగా లబ్ధిదారులకు అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
1: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారా లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
0: ఇది పిఎం సూర్య గర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్య గర్ పోర్టల్.
1: సార్, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
0: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
1: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంతవరకు లభిస్తూ ఉంది?
0: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్ను వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానెల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానెల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానెల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానెల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానెల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద

0: అక్కడ రోడ్ సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడం వల్ల అవుతాం, అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడడం వల్ల అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది సార్. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్ లేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్తు సోలార్ ప్యాన్స్ ద్వారా విద్యుత్తు లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సార్, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్ మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్ 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

0: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగ ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
0: సార్, ఇంతవరకు ఈనాటమైన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి, నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యఘర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు రేవన్నపల్లి గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వేణమ్మ బాలయ్య బాబు. వీరు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు స్వయంవరం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో. తర్వాత నాయకుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ గానాన్ని వినిపించమంటున్నారు. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత పల్నాటి సింహం చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు మురళీ గారు భాటిప్రోల్ నుంచి. వీరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాటను విందాం.

కోపదింక దూర భారాలు ఆ మామిడి తోటల్లో ఓ మాపటి లగ్గల్లో కొమ్మకో కోయిల కమ్మగా పడగ కౌగిలే ఇల్లు.

0: కార్యక్రమంలో తర్వాత గుణ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ గానాన్ని వినిపించమంటున్నారు. హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్ కుమార్ సుప్రియ నిత్య.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.

0: నా ప్రియా, ప్రేమతో నీకు
1: నీకు
0: నే
1: రాసే
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే అనరా, చదువు.
1: కమ్మని ఈ ప్రేమ లేఖనే

0: చదువు.
1: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత ఘర్షణ ఈ చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ గానం వినిపించమంటున్నారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి.

నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు గీతాంజలి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు ఈ పాటను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రావయ్య అతిథి కార్యక్రమంలో చివరిగా మృగరాజు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, ఎస్పీ శైలజ బృందం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమన్ గుర్తు నుంచి.

ఈ పాటను వినిపించమంటున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాసరావు, పున్నా వెంకటేశం.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దృశ్యం ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం శరత్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్మడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన నాయని కృష్ణమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: మంచి మనసులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में आदिवासी छात्रवृत्ति प्राप्त करने वालों से बात की. इस अवसर पर राष्ट्रपति उपस्थित

కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజకుమార్, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ

0: అధికార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం

0: జరిగిన సుదీర్ఘ పోరాటాలను అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిలు, జీవనలహరి. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో ముందుగా అలుపెరుగని ప్రయాణం, శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం వింటారు.

ఇష్టమైన ఉద్యోగాన్ని బాధ్యతగా ఆనందంగా చేసేవారు చాలామందే ఉంటారు. కానీ కొంతమంది ప్రాణం పెట్టి చేసేవారు కూడా ఉంటారు. కష్టంగా చేస్తే అది పని మాత్రమే అవుతుంది. అదే కనుక ఇష్టంగా చేసినట్లయితే అది మన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారు రైల్వేలో స్టెనోగ్రాఫర్గా చేసి రిటైర్ అయ్యారు. వారి యొక్క జీవిత విశేషాలను ఈరోజు

0: మన స్టూడియోలో చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారు రైల్వేలో స్టెనోగ్రాఫర్గా చేసి రిటైర్ అయ్యారు. వారి యొక్క జీవిత విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు.
1: నమస్కారం.
0: మూర్తిగారు, మీ యొక్క జీవిత విశేషాల్లో తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి.
1: మా తల్లిదండ్రి అందరూ పల్లెటూరులో టీచర్గా పనిచేసేవారు. నాన్నగారు అక్కడి నుంచి నెమ్మదిగా మేనమా కాకినాడ తీసుకెళ్ళి నన్ను చదివించాడు.
0: ఎక్కడ పుట్టారండి మీరు?
1: నేను మధ్య వలసలో పుట్టాను, శ్రీకాకుళం జిల్లా. అక్కడి నుంచి కాకినాడ మేనమావ తీసుకెళ్ళి 6వ క్లాస్ నుంచి ఆ కాకినాడలోనే చదివించారు. పిఆర్ కాలేజీలో చదివాను. అక్కడ 12వ క్లాసు అయిన తర్వాత ఇంకా ముందు చదువులు వద్దు, టైపు షార్ట్ అయిన నేర్చుకోమని చెప్పారు ఆయన. నాకు అంటే కొంచెం ఇంకొంచెం ముందు చదువుదామని అనిపించింది, బట్ ఆయన అలా చెప్పడంతో సరే అని ఒక ఏడాది లోపల మొత్తం 2 కోర్సులు కంప్లీట్ చేశాను.
0: ఏ వయసులో చేశారు మీరు?
1: అది 17-18 లోపల అంతా అయిందనమాట. అతను చాలా ఇంట్రెస్ట్గా అది నేర్పించారు, నేను అలాగే నేర్చుకున్నాను. ఏడాదిలో టైపు లోవర్ పాస్ అయిపోయాను, హయ్యర్ అవ్వలేదు. షార్ట్ హ్యాండ్ లోవర్ పాస్ అయ్యాను. అది అయిన తర్వాత ఓసారి మా కజిన్ కలకటా నుంచి ఇక్కడికి వచ్చాడు. వస్తే అతనే చెప్పాడు, మా మేనమా మీ ఇతన్ని కూడా ఒకసారి తీసుకెళ్ళరా అని చెప్పి. ఆ వెళ్ళడం ఇంకా అక్కడే ఉండిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే అది ఏమీ తెలియదు, భాష హిందీ మామూలు స్కూల్లో నేర్చుకున్నదే. అలాగే మొత్తం మీద ఒక పెద్ద కంపెనీ, అది ఇంజనీరింగ్ కంపెనీ. 1963 జూన్లో వెళ్ళాను కలకత్తా. అక్కడే ఈ కంపెనీలో 1 నెల ఉద్యోగం వచ్చింది, 1 నెల లోపే. అక్కడి నుంచి అది అలాగ పట్టుకుని ఏం చెయ్యాలి, పని నేర్చుకుంటూ ఎలాగా అన్నీ నెమ్మదిగా ముందుకు వెళ్ళానమాట. అలాగే అది అయిన తర్వాత 3 నెలలు ఎంత అయిన తర్వాత ఇంకో కంపెనీలో దేనిలో దొరికింది. ఈ రెండు చేస్తుండగానే రైల్వే సర్వీస్ కమిషను పరీక్షలు పడితే అవన్నీ అప్లై చేస్తే 2 రైల్వేస్ ఉండేవి అక్కడ, ఈస్టర్న్ రైల్వే ఒకటి, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఒకటి. ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను 2 సార్లు. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను, స్టెనోగ్రాఫర్గా పాస్ అయ్యాను. స్టెనోగ్రాఫర్గా 100 స్పీడ్తో పాస్ అయ్యాను. అందుచేత అక్కడి నుంచే వాళ్ళు ఉద్యోగానికి రమ్మన్నారు. రెండు రమ్మంటే రెండింటికి ఈ టైపిస్ట్కి ఇంక మానేసి స్టెనోగ్రాఫర్గానే వచ్చేసాను. వచ్చేసి 100 స్పీడ్తో ఏంటంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఇస్తారనమాట. ఆ విధంగా రైల్వేలో జాయిన్ అయ్యాను. 64 డిసెంబర్లో రైల్వేలో జాయిన్ అయ్యి 2004లో రిటైర్ అయ్యాను.
0: మరి మీరు కలకత్తా 18 ఏళ్ళకి అలా వెళ్ళానని చెప్పారు కదా, అయిపోయాక మరి భాష రావడం కొంచెం కష్టం అన్నారు, అప్పుడు వెళ్ళాక ఎలా మేనేజ్ చేశారు అక్కడ కలకత్తాలో?
1: ముందు నాకు హిందీ కొంచెం స్కూల్లో తెలుసుకున్నదే వచ్చాను. ఆ తర్వాత వాళ్ళతోటి ఒక అతను లోకల్గా ఇంక ఇక్కడ నేర్చుకోవాలి భాష అన్న ఒక ధ్యేయంతో మొత్తం వాళ్ళు మాట్లాడే విధం, వాళ్ళు చేసే పని, వాళ్ళు ఎలాగా అవన్నీ పసిగట్టి ముందు భాష నేర్చేసుకున్నాను. గమ్మునే వచ్చింది చేత.
0: అంటే హిందీ బాగా వచ్చింది కాబట్టి
1: హిందీ మీద కొంచెమే, బట్ నెమ్మదిగా నేర్చేసుకున్నాను అనమాట. బెంగాలీ నేర్చేసుకున్నాను, తప్పులు అవన్నీ నేర్చుకుని ఎలాగా ఏంటి ఇవన్నీ నేర్చుకోవడం తోట. అందులో రైల్వేలో జాయిన్ అయిన తర్వాత అది ఇంకా తొందరగా నేర్చుకోవడం సదుపాయం కుదిరింది అనమాట. అందరూ నేర్పడం, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పి అది చెప్పి ఇది ఇలాగా అది ఇలాగా తెలిసిందేంటి తెలియందేంటి అన్నీ పట్టు మొత్తం మీద భాష ఇంచుమించు 1 ఏడాది లోపల మొత్తం అంతా వచ్చింది అనమాట. అది రాకపోతే మనకు అవ్వదు అని చెప్పి ఎటు వచ్చి ఒక రాత ఇది తెలియదు, బట్ చదవడం నేర్చుకుంటున్నాను. మళ్ళీ రాయడం ఎంచేత నెగ్లెక్ట్ చేశాను, రాత చదువును దాంతో ఇది అయిపోయిందని అది ఒకటే కొరత అయింది. లేదనంటే అది కూడా వచ్చేసి ఉండను అనమాట.
0: అంటే మీరు రైల్వేస్కి అప్పుడు 18 ఏళ్ళు అప్పుడు వెళ్ళారన్నారు, మీరు ఒంటరిగా అప్పుడు వెళ్ళారా లేకపోతే అప్పటికీ మీకు పెళ్ళి భార్యతో వెళ్ళారా?
1: లేదు, మా కజిన్ తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 2 ఏళ్ళు ఉన్నాను. 2 ఏళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెంపకం వాళ్లే చూసేవారు. అంటే పిన్నిగారు అని అనేవాళ్ళం వాళ్ళ అమ్మని, అన్నదమ్ముల్లాగా. సో ఆవిడ బాగా చేసి చూశారు. చేసిన తర్వాత ఈ ఉద్యోగం రావడంతో తర్వాత మేనమామ లేరు, అప్పుడు పోయారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మా మేనత్తు ఉండేది మళ్ళీని, అప్పుడు

0: పెళ్ళికి అరేంజ్ చేశారు. నాకు ఎంత గమ్మున చేసుకోవాలని అనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్ళి కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్
1: ఉద్యోగంలో
0: అది
1: సెటిల్ అయ్యాక.
0: సంపాదించాక అప్పుడు అనుభవం అది వచ్చాక అప్పుడు చేద్దామని ఇది ఉండేది. కట్ వాళ్ళు లేదు పనికిరాదు నువ్వు ముందు వచ్చి చూసుకొని చేసే మొత్తం మీద పెళ్ళి అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు చెప్పారు నువ్వేమో ఎక్కడో అక్కడ వేరే చూసుకోమని చెప్పి అన్నారండి.
1: పెళ్ళి అయింది
0: వాళ్ళకి
1: కాబట్టి
0: ఇబ్బంది,
1: ఇంకా వేరేగా ఉంటే
0: వాళ్ళకి
1: మంచిది.
0: ఇబ్బంది అవుతోంది. సో అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 3 ఏళ్ళు బాగా వాళ్ళల్లోనే పెరిగి వాళ్ళల్లోనే ఇచ్చేసాను. అయిన తర్వాత ఈ విధంగా ఒంటరిగా అప్పుడు ఒక మెస్లో జాయిన్ అయ్యి ఒక హోటల్లో లాడ్జింగ్ బోర్డింగ్ దాంట్లో ఉంటూ ఇంచుమించు 2 ఏళ్ళు అలాగా అయింది. తర్వాత మ్యారేజ్ అవ్వడం, నెమ్మదిగా ఒక ఇల్లు తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఈ లోపల మా అంటే మా అమ్మ నాన్న మొత్తం వీళ్ళందరూ పల్లెటూరులోనే ఉంటూ తర్వాత కాకినాడలో వాళ్ళు షిఫ్ట్ అయ్యారు
1: మీ
0: నెమ్మదిగా.
1: అమ్మా నాన్నగారికి ఎంతమంది సంతానం అండి?
0: మేము ఇద్దరం అన్నదమ్ములం, 4 అప్పచెల్లెళ్ళు అనమాట,
1: అంటే మొత్తం 6 గురు.
0: 6. ఆయన చిన్న ఉద్యోగమే, టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయిపోయారు. ఆ ఊళ్ళోనే అలాగే ఉండి ఇంకా నెమ్మదిగా ఇంకా పైడిపాలని ఊ గ్రామం అది నర్సీపట్నం దగ్గర,
1: అంటే అప్పుడు పెంకుటిల్లులే ఉండేవి ఎక్కువగా.
0: తాటేకిల్లు మామూలు మట్టి గోడలు పెద్ద ఇల్లు ఉండేది అనమాట మన ఆవరణ అదిని. దాంతో అక్కడే అలాగా ఉండి చాలా ఉండేది, దేనికి లోటు లేకుండా అక్కడ ఆ ఊళ్ళో జరుగుతుండేది. అందరూ సమానంగా చూసేవారు, చాలా ఆప్యాయతగా అందరికీ, అంటే లోకల్ వాళ్ళందరికీ. ఆ విధంగా ఇదైంది. ఈ తర్వాత ఇక్కడ కాకినాడలో చదువు, 12వ క్లాస్ అయిన తర్వాత కలకత్తాలో ఉద్యోగం రావడం అలాగా జరిగిందనమాట.
1: కుటుంబంలో మీతో పాటు ఉన్న మీ అక్క చెల్లెలు కానీ మీ తమ్ముడు కానీ వీళ్ళు కూడా బాగా చదువుకున్నారండి?
0: అంత లేదు, మామూలుగా లోపాయికారంగా 8వ 10వ క్లాస్ కూడా ఎవరూ చేరలేదు పూర్తిగా. ఈ లోపల మేనమామ వాళ్ళే చూసి వాళ్ళకి పెళ్ళవి చేసి వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని అలాగా పంపించారనమాట.
1: అంటే మీరు ఒక 40 ఏళ్ళు సర్వీస్ చేశారు రైల్వేలో.
0: 38 ఏళ్ళు ఇంచుమించు చేశాను.
1: మీరు రిటైర్ అయినప్పుడు ఏ డెసిగ్నేషన్లో అంటే ఏ పదవిలో ఉండి మీరు పదవీ విరమణ
0: ఏ
1: చేశారు?
0: ముందు నుంచి ప్రతిదీ బిల్డింగ్ దగ్గర నుంచి మంచి ఆఫీసర్ల దగ్గర పనిచేశాను, ఉద్యోగం దగ్గర నుంచి అది అలాగే పెంచుతూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళి తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర పనిచేసేవాళ్ళం. అంటే ఇంజనీరింగు మెకానికల్ ఇలాగ అన్నమాట. మెకానికల్లో ఛాన్స్ దొరికింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర, అంటే కొంచెం చిన్నది అది. అక్కడిని చేస్తూ అలాగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అక్కడ చేస్తూ చేస్తూ ఉండగా ఆ తర్వాత లాస్ట్ ఒక 5 ఏళ్ళ ముందు జిఎం దగ్గరికి తీసుకున్నారు వాళ్ళు,
1: జనరల్ మేనేజర్
0: జనరల్
1: దగ్గర.
0: మేనేజర్గా. అతని దగ్గర పిఏగా పనిచేశాను, అంటే ఉద్యోగం అదేను, పిఏగా పనిచేసి 5 ఏళ్ళు అలా ఉండగా గ్రేడ్ పెరుగుతూ పెరుగుతూ పిఎస్ అని అనేవారు, అంటే పర్సనల్ సెక్రటరీ బట్ పని అది అనమాట. అలాగే వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అది ఏం లేదు, వాళ్ళు పని తెలుసుకుని నా గురించి అక్కడ తీసుకెళ్ళారనమాట. మిగిలిన వాళ్ళు ఎవరూ ముందుకు రాలే. సరే నాకు వచ్చింది కదా అని చెప్పి నేను చేస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళి అప్పటి నుంచి అలాగే ఒక 5 ఏళ్ళు ఆయన దగ్గరే పనిచేసి అక్కడే రిటైర్ అయ్యి ఇదైందనమాట.
1: నాకు తెలిసినంతవరకు అంటే జనరల్ మేనేజర్ వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా వెనకాల సెక్రటరీ కానీ వాళ్ళ స్టెనోల్ కానీ తీసుకుని వెళ్తారు అంటారు. అలా మీరు వెళ్ళారా
0: మేము
1: వాళ్ళు?
0: ప్రతి అంటే ముందు నుంచి ఆఫీసర్లతో డ్యూటీ మీద వెళ్ళడం ఒక ఇది ఉండేది. ఇది ఎక్కువగా మెకానికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు అక్కడ ఆఫీసర్లు వాళ్ళు ఎప్పుడూ డ్యూటీలో వెళుతుంటారనమాట. ఎప్పుడు వెళుతుంటే అప్పుడు వాళ్ళతో వెళ్ళడం, ఒక సెలూన్ అని ఒకటి ఉంటుంది దాంట్లోనే వెళ్ళి చేసి ఉండి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉండడం రావడం అలాగా వెళుతుండి
1: అంటే ఒక
0: అయ్యేది.
1: బోగీలోని వాళ్ళకొక
0: ఒక
1: రూమ్
0: వేరే
1: లాగా.
0: పెట్టనమాట మా గురించి, మేము ఎప్పుడు వెళితే ఏ ట్రైన్కి కావాలంటే అది దాన్ని తగిలిస్తారనమాట.
1: ఓ
0: అది అన్నిలో అన్ని సదుపాయాలు ఉంటారు, వంట ఉండడానికి దీనికి దానికి పడుకుందికి అన్నిటికీ అనమాట, ఒక ఇంట్లోలాగే. అది అయిన తర్వాత అలాగా చేసుకుంటూ అక్కడ పనులు చేయడం, అతనితో పాటు వెళ్ళడం, అతను ఎక్కడ తిరిగితే అక్కడ తిరగడం, నోట్లు రాసుకోవడం, ఆయన వెనకాల ఒక అసిస్టెంట్ కింద అలాగా ఉండడం అనమాట. ఇది అంతా అయిన తర్వాత అది ఇంటికి వచ్చాక అది సెలూన్కి వచ్చాక అతను మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసి నోట్ ఇచ్చేవారు, నోట్లో అవన్నీ తీసుకోవడం, తీసుకున్న తర్వాత

0: అవి తర్వాత టైప్ చేయడం. ఒక్కోసారి అక్కడే టైప్ చేసేవాళ్ళం కొంత టైము, తర్వాత ఆఫీస్కు వచ్చి మిగిలిందంతా టైప్ చేయడం, ఇది అది అయ్యేది అన్నమాట. చేసి అదంతా తయారు చేసి ఓ 3 పేజీలు 4 పేజీలు 10 పేజీలు అయితే అతనికి డ్రాఫ్ట్ ఇస్తే అతను కరెక్ట్ చేస్తే అది ఫైనల్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఇచ్చి పంపించేవారన్నమాట. ఈ విధంగా ఉండేది. జనరల్ మేనేజర్ దగ్గర కూడా అలాగే వెళ్ళాము. అది కంపల్సరీ అన్నమాట. జనరల్ మేనేజర్ ఎవరో ఒకరు, మేము స్టెనోగ్రాఫర్గా ఒకళ్ళు వెనకాల ఉండాలన్నమాట. అక్కడ మేము ఇద్దరు ఉండేవాళ్ళం. ఒకసారి ఒక అతను వెళ్ళేవారు, ఒకసారి నేను వెళ్ళేవాడిని. ఇలాగా అవుతుండేది అన్నమాట.
1: నేను మొదట పరిచయం చేసినప్పుడు నేనేమన్నానంటే, కొంతమంది ఉద్యోగాన్ని ప్రాణంగా ప్రేమిస్తారు అని అన్నాను. ఎందుకన్నాను అంటే, నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఉద్యోగం చేసే సమయంలో సెలవులు అనేది ఎక్కువగా వాడుకునేవారు కాదు అని నాకు తెలిసింది. దాని గురించి మీరేమంటారు?
0: సెలవులు అంటే చాలా అంటే అరుదుగా పెట్టేవాడిని. పని ముఖ్యం, పనిని నిమగ్నంగా చేయాలి, సిన్సియర్గా చేయాలి, ఈ కొన్ని ధ్యేయాలు పెట్టుకుని పనిచేశానన్నమాట. ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం కుదిరిందన్నమాట.
1: మరి ఇంత పనిని ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్స్ కూడా అంత దూరంలో ఉన్నారు, వెళ్ళడానికి అయ్యేది కాదు. మరి మీ భార్య ఏమైనా కంప్లైంట్లు చేసేవారా?
0: ఉండేది కొంత ఇంట్లో ఇది ఉండేది, బట్ అలా అని అన్నీ పెట్టుకుంటే జీఎం దాకా వెళ్ళేవాడిని కాదు. అందరిలాగే నాతో ఉన్న కొలీగ్స్ లాగే ఆ చిన్న ఆఫీసర్ తోటే అయిపోను నేను. అలా కాదు, ఏదొస్తే అది అని చెప్పి అలా అని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు. ఉన్న దాంట్లో అటు ఇటు అన్నీ చేసేవాడిని అనమాట. ఒక రోజున ఎప్పుడో ఒకసారి ఇలాగే అయిందనమాట. రిజర్వేషన్ పొద్దున్న 2 రోజుల ముందు చేయించుకున్నది, సాయంత్రానికి ఏదో పెళ్ళికో దేనికో ఎవరిదో కాకినాడ ఎక్కడికో వెళ్ళాలి అని చేత అది వెళ్ళలేకపోయింది. నేను వెళ్ళలేకపోయి ఇలా క్యాన్సిల్ అయింది. ఆయన ఏమో ఢిల్లీ వెళుతున్నారు, నువ్వు ఇమీడియట్గా ఆయనతో ఇంకొక 3 గంటల్లో బయలుదేరాలని వాళ్ళే రిజర్వేషన్లు అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ విధంగా ఆ రిజర్వేషన్ అంటే పెళ్ళికి క్యాన్సిల్ చేసి అలాగా వెళ్ళవలసి వచ్చేదన్నమాట. అలాగే ఇంకోసారి ఇంకో ఆఫీసర్ మెకానికల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రేపు మీకు భోగి పండుగ కదా, వాళ్ళకి ఉంది పండుగ మానేసి మన ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాలన్నారు. వెళదామండి, మరేం పర్వాలేదు, పని ముఖ్యం కదా,
1: అంటే పని
0: మీరు
1: లేకపోతే ఫంక్షన్ అంటే పని ఎంచుకున్నారనమాట.
0: మీరు ముందు వెళ్తున్నారు కాబట్టి నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు అని అన్నారు. అయితే అప్పుడు అతనితో పాటు పండుగ మానేసి అప్పుడు వెళ్ళామన్నమాట. ఏ పనైనా సరే ఏదైనా చెయ్యాలి అని అంటే ముందు పని తర్వాత రెస్ట్, ఆ విధంగా చేయవలసి వచ్చిందనమాట. అదే ఇది కింద నాకు తృప్తి కలిగించిందనమాట బాగా.
1: అయితే మీకు ఈ పని తర్వాత అంటే ఉద్యోగము కుటుంబమే కాకుండా ఇంకా ఏమైనా వ్యాపకాలు, అంటే కొంతమందికి అది ఇష్టం, రాయడం ఇష్టం, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం, ఇలా ఉంటూ ఉంటాయి, మీకు ఏదైనా ఇష్టం అనేది ఉందా?
0: అంటే చదువుతూ పేపర్ చదవడం మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత కొంచెం పాటలు వినడం, తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా పాటలు, సంగీతం ఇలాంటివి, రేడియో ఇదే అనమాట. టీవీ అవి చాలా తక్కువ, న్యూస్ కూడా రేడియోలో వినడమే ఇంట్రెస్ట్ నాకు, అడ్వర్టైజ్మెంట్లు అవి లేకుండా. తర్వాత క్యాంపుల మీద వెళ్ళినప్పుడు చాలా ఇటు అటు అన్నీ చూసేవాళ్ళం. అది కాకుండా కొంచెం రిటైర్ అయిన తర్వాత చాలా మట్టుకు ఎక్కడెక్కడికి వెళ్ళలేదో అవన్నీ తిరిగి రావడానికి బాగా ఇంట్రెస్ట్ తీసుకుని 2 నెలలకు ఒకసారి వెళ్ళిపోతుండేవాడిని అన్నమాట.
1: అంటే ట్రావెలింగ్ మీకు ఇష్టం అన్నమాట బాగా.
0: రిజర్వేషన్ చేసుకుంటూ ఆ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా దగ్గర దూరం చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు.
1: ఏమేమి ప్రదేశాలు చూసారండి?
0: ఇండియాలో ఇంచుమించు కవర్ అయ్యాయి. విదేశాలకు కూడా తర్వాత నేను వెళ్ళాను. అప్పుడు నా వైఫ్ కూడా నాతో సింగపూర్ వచ్చింది. రాను రాను అన్నట్టు మొత్తం మీద పాస్పోర్ట్ అది చేసి సరే అని చెప్తే అప్పుడు అందరూ వస్తున్నారు. మన గ్రూప్ను ఒక 10 మందిని నేనే కూడగట్టి, అంటే ఫ్రెండ్సే అందరూ, అప్పుడు మేమే వెళ్ళామన్నమాట. అన్నీ అరేంజ్ చేయించి ఇంకొక ట్రావెల్ ఏజెంట్ తోటి అన్ని అరేంజ్మెంట్లు చేయించి,
1: అంటే ముందుగా వెళ్లే ముందు అన్ని ప్లాన్ వేసుకుంటారా ఎలాగ వెళ్ళాలి
0: ప్లాన్
1: ఏంటి?
0: అంతాను. అది ఇవాళ ఇది ఫలానా చోటకి వెళ్ళాలి అని అంటే ఆ నిమిషం నుంచి అన్నీ మొదలెడతానమాట. అక్కడ ఎవరు ఏజెంట్లు ఉన్నారు, ఆ ట్రావెల్ ఎవరు, బుకింగ్ ఎవరు, కారు ఎవరు బుక్ చేయాలి, రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఏ హోటల్ మంచిది, అలాగ మొత్తం అన్నీ నెట్లో చూసుకుంటూ చేసేవాళ్ళం అనమాట. ఆ విధంగానే అన్నీ అనమాట. మేము దిగేసరికి స్టేషన్కి వెయి

0: వచ్చి ఉండేది. దాని మీద హోటల్కి వెళ్ళి మొత్తం, ఇంకా ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా తూచా తప్పకుండా ఉన్నట్టు అంతే అంతా జరిగేది అన్నమాట. షెడ్యూల్ ప్రకారం అన్నీ అయిపోయేది, బయలుదేరి వచ్చేవాళ్ళు అన్నమాట.
1: పుణ్యక్షేత్రాలు కూడా అన్నిటి వెళ్ళే ఉంటారు.
0: పుణ్యక్షేత్రం అంటే ఇంచుమించు చాలా చూశాను, అంటే ఇమీడియట్గా అన్నీ ఏంటి అని గుర్తుండవు.
1: అంటే ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేశానని చెప్తున్నారు మీరు.
0: అదే ద్వాదశ లింగాలు అంటారు, ఏదో ఒకటో ఏదో వెళ్ళలేదు, మిగిలినవన్నీ అయిపోయాయి. అలాగే
1: వైష్ణవదేవి ఆలయాన్ని కూడా వెళ్ళొచ్చేసారు.
0: తర్వాత కేదార్ బద్రి అదే అంతా అయింది. ఇంకోటి ఏది అమర్నాథ్ యాత్ర కూడా వెళ్ళాను, అది గ్రూప్లో వెళ్ళాము. అక్కడ గ్రూప్ అక్కడ విరిగిపోయింది అనమాట. అక్కడ కొంచెం
1: అంటే సెపరేట్ అయిపోయారంట అక్కడ అక్కడ.
0: అంటే వాళ్ళు అవి వచ్చి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళలేరు అన్న ఇది తోటి ఉండిపోయారనమాట. అయితే అది అవదేమో అని అనుకున్నాం. ఆఖరిని వాన్ తెరిపించింది, తెరిపిస్తే అప్పుడు ఎవరు తిన్నా ఇద్దరు ముగ్గురు ఎలా వెళ్ళిపోయారు, నేను నా తిన్న నేను మామూలుగా అక్కడికి వెళ్ళి బస్సు దిగేసరికి ఒక గోడా పట్టుకుని ఒక మనిషి వచ్చాడు,
1: గుర్రం
0: బాబు
1: మీద.
0: గుర్రం మీద తీసుకెళ్తాను, మిమ్మల్ని అప్ డౌన్ తీసుకొస్తాను, మళ్ళీ ఇవాళ బయలుదేరి రేపు సాయంత్రానికి నిన్ను తీసుకొచ్చేస్తా అన్నాడు. అతను కూడా చాలా బాగా నాకు ట్రావెల్ చేయించాడు అనమాట. అన్నీ చెప్పి తీసుకెళ్ళి ఏం ఇబ్బంది లేకుండా ఇవాళ తీసుకెళ్ళాడు, మళ్ళీ రేపు సాయంత్రానికి తీసుకొచ్చి దర్శనం అయ్యి చూసుకొచ్చారనమాట. నీళ్లు విపరీతమైన చలి, అందులో జోళ్ళిప్పి దిగువని అంటే నేను అన్న ఈ అడుగు పెట్టలేకపోతున్నాను, నా కాలు లాగేస్తోంది తిమ్మిరిగిపోతుంది అని అంటే లేదు కొంచెం ఉంటుంది తర్వాత అని అన్నాడు. అయినా సరే మొత్తం మీద అయితే నువ్వు నా నడ్డి మీద ఇలా వంగు అని చెప్పి అతను చిన్నపిల్లాడిలాగా నన్ను వెనక బీప్ మీద ఎక్కించుకుని ఆ నది దాటించాడు. పేర్లు గుర్తులేవు ఇమ్మీడియట్గా, అంటే గుడికి కొంచెం దగ్గరలోనే అనమాట, అంటే అమర్నాథ్కి దగ్గరలోనే. ఆ పైన మంచు కరిగే వల్ల ఈ నీరంతా చలి అనమాట,
1: చాలా
0: ఐస్
1: ఎక్కువగా
0: కోల్డ్,
1: ఉంటుందంటారు అక్కడ.
0: అడుగు పెట్టలేమన్నమాట. దాంతో అతనే దాటించి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను నువ్వు రా అని చెప్పి దర్శనంకి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే అప్పుడు ఆ పైనుంచి నీళ్లు పడి స్టెగల్మైట్ అని ఉంటుంది, అది లింగం ఫార్మేషన్ అవుతుంది.
1: ఫామ్ అవుతుంది.
0: ఆ ఫార్మేషన్ ఆసారి వాళ్ళకి లోపల లోపల దెబ్బలాటల వల్ల మొత్తం అది బంద్ చేసేసారు, ఆ నీళ్లు పడే చోటు బంద్ చేయడంతో లింగం ఫార్మేషన్ అవ్వలే. అప్పుడు మామూలుగా ఉన్న చోటు అది దర్శనం చేసుకుని వచ్చేసాను అనమాట. మళ్ళీ అతను తీసుకొచ్చి ఏ ఇబ్బంది లేకుండా వచ్చాడనమాట. అతనికి బాగా నేను రుణపడి ఉన్నాను, అంటే అంత ఇదిగా నా పేరు మీద
1: దగ్గరుండి
0: నీ
1: అందించి.
0: గుర్రానికి నన్ను ఇంత ఇదిగా చేశావు కాబట్టి 100 రూపాయలు ఎక్స్ట్రా గుర్రానికి నువ్వు దానికి తినిపించు, ఇందులో ఈ 100 రూపాయలు నువ్వు తినద్దు, నువ్వు వేరే అని చెప్పి వాడికి వేరే ఇచ్చి గుర్రానికి ఇది నా మొత్తం మీద తినిపించు, దాని రుణం నాకు ఉంచొద్దని చెప్పాను. అది మరపురాని ఒక పెద్ద
1: సంఘటన
0: ఘటన అనమాట.
1: మీకు ఇంటి
0: మిగిలినవన్నీ చూశాను. ఎవరు టూర్లు ఎవరిని తీసుకెళ్ళినా చుట్టాలు అందరూ వచ్చేవారు, అంటే మా మరదలు వీళ్ళు వాళ్ళు. చార్ధామ్ కూడా అందరినీ చుట్టాలని తీసుకెళ్ళాను. అలాగే సింగపూర్ వెళ్ళాం, సింగపూర్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా 10 రోజులు అయింది.
1: మరి ఫారెన్ కంట్రీ అంటే అక్కడ కొంచెం నాన్ వెజ్ తినే ఇది కూడా ఉంటుంది. మరేమో మీరు ప్యూర్ వెజిటేరియన్, అక్కడ ఎలా మేనేజ్
0: అక్కడ
1: చేసుకునేవారు?
0: వెతుక్కుని వెజిటేరియన్ హోటల్స్ బాగా ఉంటాయి
1: ఉంటాయా?
0: ఉంటాయి, సో అవన్నీ వెతుక్కుని వాళ్ళ ద్వారా అవన్నీ చూసుకుని అక్కడే అరేంజ్మెంట్లు అన్నీ తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ అది మాత్రం నాన్ వెజ్ లేని చోట్ల అందరూ తినేవాళ్ళం అనమాట. యూరప్ వెళ్ళినప్పుడు తిండికి ఇబ్బంది అయింది, అంటే అక్కడ మధ్యలో అరేంజ్మెంట్లు ఏం లేవన్నమాట. అప్పుడు ఆఖరికి నేను ఏంటంటే కొంచెం మసాలా మూరీలు ప్యాకెట్లు కట్టుకుని బ్యాగ్లో పడేసుకునేవాడిని అనమాట. మధ్యాహ్నం ఏమైనా దొరక్కపోతే ఆ మూరీలు తినేసేసి ఉండేవాడిని. సాయంత్రం మళ్ళీ డిన్నర్ ఉండేది అనమాట, ఇండియన్ డిన్నర్. ఈ విధంగా మూరీలతోటి బిస్కెట్లతోటి మేనేజ్ చేసేవాడిని. తిండికి పెద్ద ప్రాధాన్యం పెట్టేవాడిని కాదు, తిరగడం వెళ్ళడం రావడం, ఓ పూట తినకపోయినా ఏమవ్వదు అన్న ఒక ఉద్దేశం అనమాట. అలాగే ఇప్పుడు కూడా ఓ పూట తినకపోతే ఏమవ్వదు అన్న ఒక ఇది అలాగే ఉండిపోయింది అనమాట.
1: మరి వెళ్ళిన ప్రతి చోట ఫోటోలు తీసుకొని జ్ఞాపకంగా ఏమైనా ఉంచుకునేవారా?
0: ఉంచేవాళ్ళం, కొన్ని ఉన్నాయి కొన్ని పాడైపోయాయి. చాలా మట్టుకు ముందు తీసుకున్నవి కొన్ని కొద్ది ఇబ్బంది అయ్యి ఇదైంది. ఆఖరికి ఒకసారి ముక్తినాథ్ అని కూడా వెళ్ళాం. ముక్తినాథ్ కూడా నేను మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముగ్గురు వెళ్ళాం. అది ఓ రిస్కీ ప్రయాణం అనమాట.

0: ఏరోప్లేన్ చిన్న చిన్న ప్లేన్లు అవి, ఏ ప్లేన్లో ఎప్పుడో 15 రోజులకి 10 రోజులకో ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంటుంది.
1: అబ్బో
0: పర్వాలేదు వెళ్ళొద్దాం అని అంటే సరే అని చెప్పి వాళ్ళని తీసుకుని నేను బయలుదేరాను. వెళ్ళాం, చూసాం. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడే కొంచెం ప్లేను ఇబ్బంది అయ్యిందనమాట. అయితే దీంతో సరే అని అనుకున్నాను నేను లోపల లోపల. చిన్న డకోటా ప్లేన్లు అనమాట, అలాగా మొత్తం ఏం లేకుండా ఇబ్బంది లేకుండా గమ్ముని దిగామన్నమాట. దిగిన తర్వాత అవన్నీ అయ్యాయి, దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా రిటర్న్ అయ్యామన్నమాట. ఇంక ఈ మధ్యనే కొద్దిగా తగ్గింది, అంటే వయసును బట్టి.
1: ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు అండి మూర్తి గారు?
0: ఇప్పుడు 82 దాటి 83లో అడుగు పెట్టాను. అంచేత ఎక్కువ టూర్లు ఇంకా అంటే ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఒక్కడిని అయ్యాను, ఇంకా వెళ్ళాలని ఉంది, కానీ వెళితే ఒక్కడు ఏమవుతాం, ఎలాగుంటుంది ఇబ్బంది అని చెప్పి అదో కొంత ఇది ఉంటుంది అనమాట.
1: అంటే పిల్లలు వాళ్ళతో వెళ్ళడానికి అవ్వట్లేదు అంటారా?
0: అట్లా అంటే వాళ్ళు పిల్లలు ఎవరి తిన్న వాళ్ళు దూర దూరంగా వెళ్ళిపోయారు. వారు సదుపాయాలను బట్టి వాళ్ళు ఉంటారు కదా, అందరికీ అవ్వదు. అయిన చోటకి కొన్ని చోట్ల మా అబ్బాయితోటి వాళ్ళతోటి వెళ్ళాము. ఈ సౌత్లో కొంత వెళ్ళాము ఒకటి రెండు చోట్ల. మిగిలినవి అవనవి మరి ఇంకా అలాగే నేనే వెళుతూ ఉండేవాడిని. తర్వాత విశాఖపట్నంలో మా కజిన్ బ్రదర్ ఉండేవాడు, అతను అన్నిటికీ నాతోటి వస్తుంటాడనమాట. అంటే నేను ఉంటేనే అతను వస్తాడు. అలాగే ఇద్దరికి బోల్డ్ అరేంజ్మెంట్లు చేసుకుని బోల్డ్ చోట్ల తిరిగామన్నమాట. ఓసారి అతను ఫారిన్ కంట్రీకి కూడా వచ్చాడు, ఈజిప్ట్ తీసుకెళ్ళాను. అతను వచ్చాడు ట్రావెల్ వాళ్ళే. యూరప్ మాత్రం అతను రాలేకపోయాడు. ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం కానీ అతను రాలేకపోయాడు, ఒంట్లో బాగోపడం ఏదో అయిందనమాట. ఇలాగే మొత్తం మీద అన్ని
1: ఇప్పుడు 83 ఏళ్ళు కనుక ఇంకా కొంచెం ఆరోగ్యం సహకరించక కొద్దిగా తగ్గించారనమాట.
0: సహకారాన్ని కాదు అంటే ఎంచేతో మొత్తం మీద అంటే అతను సరిగ్గా కోఆపరేట్ అవ్వలేకపోతున్నాడు. మా కజిన్ ఇద్దరం ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే మీరు ఒక్కళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారనమాట. అందుకు నేను ఇచ్చేయటం లేదు. బట్ నాకు ఇంకా కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళాలని ఉంది, అంటే మిగిలినవన్నీ చూడడానికి ఇండియాలోనే అనమాట. అదే చూస్తాను కొద్ది కొద్దిగా ట్రై చేసి ఏమైనా దగ్గర దగ్గర ఏమన్నా ఇంకా మిగిలినవి అంటే వదిలేసినవి చూసి రావడానికి
1: చూడాలి
0: ప్రయత్నిస్తాను.
1: పట్టుదలతో అయితే ఉంది మీకు పట్టుదల.
0: అంటే ఏమవుతుందో వెళితే ఏమవుతుంది ఏమవుతుందో అని చెప్పి.
1: మీరు 2004లో రిటైర్ అని చెప్పారు కదా మూర్తి గారు, మరి 2004 నుంచి మీరు ఆ తర్వాత ఏమైనా వ్యాపకం పెట్టుకున్నారా? మరి ఎలా గడుస్తుంది మీకు?
0: అంటే ఇంట్లో కూర్చొని అలాగా ఉండడం ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే అనారోగ్యం చేస్తుంది అని, అంటే కాళ్ళు నొప్పులు ఇవి అవి మొదలెడతాయి. యాక్టివిటీ లేకుండా ఉండలేనమాట. అంటే మొత్తం ఆఫీసులో రైల్వేలో ఎప్పుడు 24 గంటలు డ్యూటీ ఉండేది, అదే ఇది ఉండేది. కాబట్టి ఎవరైనా ఏదైనా పని చెప్తే పిలిస్తే తెలుసున్న కంపెనీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళకి వెళ్ళి పనిచేస్తే వస్తుంటానమాట. అలాగే అనమాట రెగ్యులర్గా కాకపోయినా మధ్య మధ్యలో వెళ్ళి ఏం పని చెప్తే వాళ్ళకి ఈ స్టెనోగ్రాఫర్ పని చేసి. అతను ఒక డైరెక్టర్ ఉండేవాడు, అతనికి స్టెనోగ్రాఫర్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. బోర్డ్ పని ఉంటుంటే మధ్య మధ్యలో పిలుస్తుంటే వెళుతూ చేస్తూ ఆ విధంగా ఇది చేస్తుంటారు.
1: మీరు రిటైర్ అయిన తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. అంటే కంప్యూటర్ మీద వర్క్ చేయడం అనేది బాగా సులువైపోయిన రోజులు ఇవి. మరి మీకేమో స్టెనోగానే వచ్చు, మరి కంప్యూటర్ మీద ఎలా వర్క్ చేసేవారు?
0: కంప్యూటర్ అంటే ముందు మాన్యువల్ టైప్ మీద అయిన తర్వాత ఎలక్ట్రానిక్ టైప్ వచ్చింది. జిఎం దగ్గర ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ టైప్ నేర్చుకోవడం అది అయింది. అక్కడ ఉండగానే ఇంచుమించు కంప్యూటర్ కూడా వచ్చిందనమాట, డెస్క్టాప్ అది. దాని మీద పని నేర్చుకోవడం, పని అవ్వడం, మొత్తం టైపింగ్ అంతా ఒకటే, మిగిలిన ఫండమెంటల్స్ ఇవి అవి వాళ్ళని వెళ్ళి కనుక్కొని నేర్చుకుంటూ తెలుసుకుని తర్వాత కొన్ని నేర్చుకుని ఇది ఇలాగే ఇది ఇలాగానే చిన్న చిన్న బుక్లు ఏమైనా ఉంటే చదువుకోవడం, దాంతో అయ్యేదనమాట మొత్తం మీద. ఇప్పుడు ఇంచుమించు అన్నీ బాగా ఇదైంది, నేర్చుకోవడం చేయడం ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు 83 ఏళ్ళ వయసు అంటున్నారు కదా, ఇంత వయసులో కూడా మీరు ఇప్పుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళి వస్తున్నారన్నమాట?
0: అంటే వెళ్ళి పిలిస్తే పని ఉంటే రా అంటే వెళ్ళడం రావడం ఇది అన్నమాట. పని చేయడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు నాకు. ఇంచేతో 3 గంటలు 4 గంటలు డిక్రేషన్ ఇచ్చినా తీసుకోగలను, 5 గంటలు టైప్ చేయమన్నా కూడా నాకేమీ శ్రమ అనిపించదు అన్నమాట. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పనిచ్చేవాడు చేసేసి 10 నుంచి 6 దాకా ఏమి ఇబ్బంది అనిపించదు. ఇంటికి వచ్చి మామూలుగా రెస్ట్, మిగిలిన ఇది రొటీన్ అన్నమాట.

0: బాగుంది మూర్తి గారు. అంటే వృద్ధాప్యంలో కూడా మనం ఏదైనా నేర్చుకోవాలి, సాధించాలి అనుకుంటే, ఒక పట్టుదల ఉంటే మనం ఏదైనా చేయగలని చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు.
1: ఇందులో ఏంటంటే డిసిప్లిన్, తర్వాత ఇంటిగ్రిటీ, పట్టుదల, తర్వాత ఎవరిని మోసం చేయకూడదు, పంక్చువాలిటీ, వీటితోటి నేను ఎప్పుడూ బతుకుతానన్నమాట. అదే నాకు ఇది అనిపిస్తుంది, ఎవరిని మోసం చేయకూడదు.
0: మీరు మా స్టూడియోకు వచ్చి మీ జీవిత విశేషాలను, మీ యొక్క ఉద్యోగంలో మీరు నిర్వహించిన బాధ్యతలను చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరింతవరకు అలుపెరుగని ప్రయాణం శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం వింటారు. అమెరికా అమ్మాయి ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీతరచన దేవులపల్లి, సంగీతం జీకే వెంకటేష్.

0: మీరింతవరకు చిత్రగీతం విన్నారు. ఈనాటి జీవన లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరం.

0: ఆలోచనలను మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. రోజా ఈ చిత్రానికి మిన్నిని పాడిన పాట. గీతరచన రాజశ్రీ, సంగీతం ఆర్ ఏఆర్ రెహమాన్.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది. నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: శుభ సంకల్పం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు

0: ప్రాధాన్యత ఇవ్వాలన్నా మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్టంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్దికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing healthcare in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates scholarship, perseverance and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity.
0: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్టంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట, జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
2: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడిఎల్ లో ఇవ్వడానికి

0: కూడా లాజ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాని కూడా కొంత బ్లాక్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి చేకూర్చే వచ్చే విధానం జరుగుతుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ తెచ్చేలాగా కార్యరూపం చేస్తామని తెలియజేస్తాను.
1: తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగువారందరూ ఒక్కటేనని అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, రెండు రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్ట్రంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ది నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో 16% వృద్ధి తో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పనుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని, ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో సంతానలేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
9: డాక్టర్ వల్లి కొడాలి గారు నమస్కారం అండి.
10: నమస్తే అండి.
9: డాక్టర్ వల్లి గారు, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, అలాగే సంతానలేమికి సంబంధించినటువంటి వారికి తగిన అవగాహన కల్పించడం లాంటివి ఈ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా యుక్త వయస్కుల్లో సంతానలేమి సమస్యతో బాధపడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మరీ ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ రంగం లాంటి ఉద్యోగాలు చేసేటువంటి యువ దంపతుల్లో ఎక్కువగా గమనిస్తున్నామండి. అయితే మీరు మీ అనుభవంలో ఎంతోమంది ఇలా సంతానలేమితో బాధపడేటువంటి వారికి తగిన సలహాలు, సూచనలు, అవగాహన కల్పిస్తూ అవసరాన్ని బట్టి చికిత్సలు కూడా అందిస్తూ ఉన్నారు. అసలు ఒకటి చెప్పండి డాక్టర్ గారు, దంపతుల్లో సంతానలేమికి ప్రధాన కారణాలు ఏంటండి?
10: ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ మనం చూస్తూ ఉంటేనండి, కామన్గా కాజెస్ ఏముంటున్నాయంటే లేట్ మ్యారేజెస్ అండి. లేట్ మ్యారేజెస్ మెయిన్గా సక్సెస్ అవ్వాలి ముందు కెరియర్లో, తర్వాతే మ్యారేజ్ అని. అమ్మాయిలు కూడా లేట్ డిలే చేసుకున్నారు, అబ్బాయిలు డిలే చేసుకున్నారు ఏజ్. దాని తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వెస్టర్నైజేషన్ బాగా జరుగుతుంది మనకిప్పుడు. ఈ ఫుడ్ అంతా మారిపోయింది. మనం రెగ్యులర్గా ఇదివరకు పాతగా తినే ఎవరో ఏం తినట్లేదు, తినకోకుండా ఇప్పుడు ఈ బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్. దీంతోపాటు ఏంటంటే పొల్యూషన్ అండి, భయంకరమైన పొల్యూషన్ రావడంతో ఏంటంటే వీరి కణాల్లో బాగా మార్పులు రావడం, అమ్మాయిలకేమో హార్మోనల్ డిస్టర్బెన్స్లు రావడం. దీంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ అనే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇది కూడా ఏంటంటే అమ్మాయిలు ఫుడ్లో మితిమీరిన జంక్ ఎక్కువగా తీసుకోవడం, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్య చిన్నప్పటి నుంచే, జస్ట్ మెచ్యూర్ అయిన 3-4 ఏళ్ళకే కనపడుతుంది. దీన్ని కరెక్ట్ చేసుకోకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అబ్బాయిల్లో ఏమవుతుందంటే కొంచెం ఒళ్ళుగా ఉండటం, దాంతోపాటు వీళ్ళు కూడా జంకు, ఈ పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వటం, తర్వాత ఈ హ్యాబిట్స్, మనకి స్మోకింగు, ఆల్కహాలు, కొత్తగా డ్రగ్స్ అని వింటున్నాం, ఇవన్నిటి మూలాన కూడా వీరి కణాలు అనేవి బాగా తగ్గటం, లేదా వాటిల్లో చలనాల్లో బాగా తగ్గిపోవడాలు, వంకర్లు రావటం వీర కణాల్లో, ఇవన్నీ చూడడం మూలాన మీరు అడిగినట్టుగా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎక్కువగా కనపడతా ఉంది. ఏంటంటే అంత పెద్ద పెద్ద ఇప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దాకా వెళ్ళిపోయి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు ఒక 6 నెలల ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గానే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్కి పెద్దగా జనం ఇష్టపడట్లా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం మానేయటం కానివ్వండి, ఎస్పెషలీ ఈ రోడ్ సైడ్ ఫుడ్ చాలా అంటే హైజీనిక్గా కాకుండా చేసేయటం, దాంట్లో అంత మితిమీరిన ఆయిల్స్, వాడకూడని ఆయిల్స్ ఇవన్నీ వాడడం, అవే వీళ్ళు తినడానికి ప్రిఫర్ చేయటం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు లేట్ అవ్వడానికి. అన్నిటికన్నా పెద్ద కారణం స్ట్రెస్.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ

0: అసలు పిల్లలు లేకపోవడంలో వాళ్ళు జాబ్ రీచ్చా చాలా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం. యూజువల్గా మనం గవర్నమెంట్ పర్మిట్ చేసింది 8 అవర్స్, కానీ వీళ్ళు 12 గంటలు 16 గంటలు వర్క్ చేయడం అందులో ఉంటున్నారు. ప్లస్ ఇప్పుడు చూసిన జనరేషన్ ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేసుకోవట్లా, లేట్ అయినా పర్వాలేదు ఫస్ట్ మనం బాగా సెటిల్ అవుదాము అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు పిల్లలు వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది దంపతులు ఉన్నారు. దాన్ని కూడా మనం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళే కనాలి పిల్లలు ప్రజెంట్ దీనిలో.
1: అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి పిల్లలు కలగట్లేదు అనుకునేటువంటి దంపతులు?
0: అంటే మీరు యంగ్ ఏజెస్లో పెళ్లి చేసుకున్నారనుకోండి, 30 లోపలే పెళ్లి చేసుకుంటే కనుక 1 సంవత్సరం మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నారు, భార్యాభర్త ఇద్దరు దగ్గరగానే ఉన్నారు, మీరు ఎటువంటి పిల్లలు పుట్టుకుపోవడానికి ఎటువంటి ట్యాబ్లెట్లు కానీ ఏమి వాడుకోకుండా 1 ఇయర్ ట్రై చేస్తే కంపల్సరీ మీరు రాలేదు అంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి. కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక మీకు అది నెక్స్ట్ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయ్యేలాగా డాక్టర్ మిమ్మల్ని గైడ్ చేయొచ్చు ఒకటి అది. అలా కాకుండా ఇప్పుడు మనం లేట్ మ్యారేజెస్ చూస్తున్నాము, సెకండ్ మ్యారేజెస్ చూస్తున్నాము, వాళ్ళందరూ కొంచెం 35 అబోవ్ ఉంటున్నారు. ఈ 35 అబోవ్ ఉన్నవాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకుంటే కనుక వీళ్ళు వెయిట్ చేయాల్సింది 6 మంత్సే. ఎందుకంటే ఆడవాళ్ళలో ఒకసారి 35 ఇయర్స్ కనుక క్రాస్ అయ్యింది అని అంటే మనకి ఉండే ఎగ్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో పిల్లలు పుట్టినా కూడా ఏంటంటే జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం 35 తర్వాత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు 6 మంత్స్లోనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఓకే దే కెన్ వెయిట్ అనుకుంటే వెయిట్ చేయొచ్చు. లేదు వాళ్ళకి అప్పటికే ఏమైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటాం మంచిది. అట్లానే అబ్బాయిల్లో కూడా అంతే, 35-40కి మ్యారేజ్ చేసుకున్నారు అంటే వీరి కణాల లోపాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇవి కూడా ఏంటంటే ముందే చెక్ చేసుకుని ఆ లోపాల కరెక్షన్ కోసం వాళ్ళు మందులు కనుక తీసుకుంటే కనుక ఫాస్ట్గా ఇది అవుతుంది. చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఈ ఫర్టిలిటీ మెడిసిన్స్ అనేవి తీసుకుంటే వాళ్ళకేవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది. యూజువల్గా ఫర్టిలిటీ మెడిసిన్లో హార్మోన్స్ ఒకటి వాడతారండి, తర్వాత ఏంటంటే ఈ వైటమిన్స్ యాంటాక్సిడెంట్స్ ఎక్కువ వాడతారు. సో అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఎక్కువ ప్రిస్క్రైబ్ అయ్యేవి న్యాచురల్గా మనకి అవైలబుల్ అయ్యే వైటమిన్స్ యాంటాక్సిడెంట్స్ ఇట్లాంటివే, ఇవి తీసుకోవడం వలన వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందే కానీ తగ్గిపోదు. ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే బాడీ ఏజ్ అవ్వకుండా చూడాలి. ఆ ఏజింగ్ అనేది వచ్చింది అని అంటే వీరి కణాలు కానీ ఎగ్స్ కానీ వాటి క్వాలిటీ పడిపోతుంది కాబట్టి. సో మనం ఈ వైటమిన్స్ వీటిని ఇవ్వడం ద్వారానే ఏజింగ్ అనేది బాడీలో ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా చూడడం ద్వారా వాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ వల్లి గారు, కొందరు రేర్గా సరే వివాహం అయిపోతుంది, అప్పటికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏదో ఉద్యోగం ఉండకపోవడం లేదా ఏదో తాత్కాలిక ఉద్యోగం లాంటివి చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ లాగా. అది మన దగ్గర అవనండి లేదా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అవనివ్వండి. తర్వాత ఏం చేస్తారంటే గర్భం దాల్చిన తర్వాత అయ్యో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడతామేమో అని చెప్పి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీగా అవాంఛిత గర్భం వచ్చింది కదా అని డాక్టర్ని సంప్రదించి అబార్ట్ చేయించుకున్నారు అనుకోండి ఇష్టపూర్వకంగా. తర్వాత ఓ 2-3 ఏళ్లలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు మంచి ఉద్యోగరీత్యా స్థిరపడడం లాగా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనుకుందాం, అప్పుడు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే సంతానం కలగట్ల. ఇప్పుడు దీనికి కారణం ముందు వాళ్ళు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్ట్ చేసినది కారణం ఏమన్నా అవ్వచ్చా? ఆ కారణం కూడా తర్వాత 2-3 ఏళ్లకు సంతానం కలగకపోవడానికి కారణం అయ్యే ఛాన్స్ ఉందా? అలా ఏమి వేరే కారణాలు ఏమైనా అవుతాయా?
0: ఇక్కడండి ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు అబార్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే అబార్షన్ అనే ప్రాసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ది అబార్ట్ చేసుకుని వీళ్ళు మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు రావట్లేదు, అక్కడ ఏజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నీ ఏజ్ 28 అయితే తర్వాత 34కి వచ్చేసిన తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తే వెంటనే హ్యాపెన్ అవ్వకపోవచ్చు. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రాపర్ గైడెన్స్లోకి వెళ్తే కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
1: సంతాన సాఫల్యానికి సంబంధించి వైద్య నిపుణుల్ని సంప్రదించినప్పుడు అంటే లోపం అనేది ఇద్దరికీ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యకాలం అందరికీ అవగాహన ఉందండి. అయితే ఈ చికిత్సా విధానాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. గత రోజుల్లో మీలాంటి నిపుణులు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు రేడియోలు దూరదర్శన్లు లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా కూడా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వహించడం అంటే అవగాహన కల్పించడం కోసం చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఏదో

0: మూడు రకాల విధానాలు చెప్పేవారు, ఐవిఎఫ్, ఐయుఐ, ఇక్సి అని ఇలా అంటూ ఉండేవారు. అవే విధానాలు నడుస్తున్నాయా, ఇంకేమైనా ఆధునికత చోటు చేసుకుందా, అడ్వాన్స్డ్ చికిత్సా విధానాలు ఏమైనా వచ్చాయా, వచ్చిన వాటితో ఫలితాలు ఎలా ఉన్నాయి?
1: కొత్త పద్ధతులు చాలానే వచ్చాయండి. మెయిన్గా చెప్పాలంటే ఇమ్సి ఒకటి, తర్వాత టైమ్ ల్యాప్స్ అనే ఒక కొత్త పరికరం వచ్చిందండి. ఈ టైమ్ ల్యాప్స్ అంటే ఏంటంటే మనం ఎంబ్రియోని కంటిన్యూస్గా చూస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒక పిండం మనం తయారు చేయాలంటే భర్త యొక్క వీర్యకణం, ఆ వైఫ్ యొక్క అండం కలెక్ట్ చేసుకుని ఆ రెండింటిని ఇక్సి ఆర్ ఇమ్సి పద్ధతి ద్వారా మనం ఫర్టిలైజేషన్ మనమే జరిపించి దాన్ని ల్యాబ్లో 5 డేస్ పెంచుతామండి. సో ఈ 5 డేస్ పెంచుతున్నప్పుడు దానిలో వచ్చే మార్పులన్నీ మనం గమనించి దానిలో నుంచి బెస్ట్ ఎంబ్రియో ఏరుకొని మనం కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసామంటే ఉమెన్కి ఆ ఎంబ్రియోని ఈ టైమ్ ల్యాప్స్ పద్ధతి ద్వారా, సో ఇంకా బెస్ట్ అవుట్కమ్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ పెరుగుతుంది. అట్లానే ఇమ్సి కూడా అంతే, ఇంకా అంటే అబ్బాయిల్లో వీర్యకణాలు ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో ఇమ్సి అనేది ఒక మైక్రోస్కోప్, ఆ మైక్రోస్కోప్లో చూడడం ద్వారా ఇవి

0: నుంచి బెస్ట్ ఎంబ్రియో ఏరుకొని మనం కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసామంటే ఉమెన్కి ఆ ఎంబ్రియోని ఈ టైం ల్యాప్స్ పద్ధతి ద్వారా, సో ఇంకా బెస్ట్ అవుట్కమ్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ పెరుగుతుంది. అట్లానే ఇమ్సీ కూడా అంతే, ఇంకా అంటే అబ్బాయిల్లో వీర్యకణాలు ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి, సో ఇమ్సీ అనేది ఒక మైక్రోస్కోప్. ఆ మైక్రోస్కోప్లో చూడడం ద్వారా ఈ వీర్యకణం అనేది చాలా పెద్దగా కనపడుతుంది. సో దానిలో ఉన్న డిఫెక్ట్స్ని ఫాస్ట్గా ఏరుకొని మనం చేయగలుగుతాం. ఇవి కాకుండా ఏంటంటే, ఇప్పుడు మనకి చాలామంది వంశపారపర్యంగా కొన్ని జబ్బులు ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి, లేదా మేనరకాలు చేసుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే, బేబీని మనం వాళ్ళ పొట్టలో పెట్టకముందే, ట్రాన్స్ఫర్ చెయ్యకముందే ఈ యొక్క ఎంబ్రియోకి టెస్టులు ఉన్నాయన్నమాట. దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటారు, పీజీటీ. అది ఇప్పుడు బాగా మనకి అవైలబిలిటీ వచ్చేసింది ఇండియాలో కూడా. సో పీజీటీ చేసుకుని కనుక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కనుక చేసుకుంటే సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం లేని ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. అట్లానే మనకి వంశపారం రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఈ పీజీడీ టెక్నిక్ ద్వారా వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి సక్సెస్ఫుల్గా బేబీని ఇంటికి తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
1: ఇప్పుడు మీరు చెప్పారు విధానం ఏదో ఇమ్సీ టైమ్స్ ల్యాబ్ ఏదో అన్నారు, కొత్త నూతన విధానాల్లోగా చెప్పుకోవచ్చు అనుకున్నాం. ఆ విధంగా ఏదైతే సంయుక్త బీజము లేదా సంయుగ్మ బీజము అని ఇలా పిండము అని కూడా అనొచ్చు మనం. అది మనం చూడొచ్చు, దాన్ని మనం పరిశీలించవచ్చు. 5 రోజులు 6 రోజులు టెస్ట్ ట్యూబ్లో పరీక్ష నాళికలో పెట్టి మనం పరీక్షించవచ్చు అన్నారు. ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుందేమో. ఈ రకంగా పుట్టినటువంటి బిడ్డలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే సహజ సిద్ధంగా పుట్టిన బిడ్డలు యాక్టివ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, వికాసవంతంగా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. ఈ రకంగా పుట్టిన వాళ్లలో ఏమైనా డౌన్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం.
0: ఇప్పుడు ఆ పీజీడీ అనేది చేస్తే మీకు ఆ డౌన్స్ బేబీస్ అనే ఇంకా టోటల్ గా తీసేసినట్టే, జన్యుపరమైన లోపాలు అనేవి ఇంకా వాళ్ళకి రావు. అవి చెక్ అయ్యే మనం చేస్తున్నాం పీజీడీ చేసామంటే కనుక. ఇప్పుడు మీరు అడిగినట్టు పిల్లలు ఎలా ఉంటారు అంటే, నార్మల్ కిడ్స్ కన్నా వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆల్ ఆర్ చెక్డ్. నార్మల్గా పుట్టిన పిల్లల్లో ఇవన్నీ చెక్ అవ్వవు కదా. నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో డౌన్స్ బేబీ రిస్కులు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి. సో ఇంకా యాక్టివ్గానే ఉంటారు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి వాళ్ళకి.
1: మరి ఇలాంటి బిడ్డల్ని మంచి మేధావులుగా, మంచి తెలివి గల వాళ్ళుగా, మంచి సూపర్ మ్యాన్లుగా కూడా తయారు చేసే విధంగా కూడా చేయండి అండి అని తల్లిదండ్రులు అంటే, ఈ ఈ నూతన విధానంతో పుట్టే బిడ్డని అడిగే అవకాశం ఉంటే, ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు ఇవి కూడా చేయొచ్చేమో.
0: అది ఇంకా మన ఇండియాలో పర్మిషన్స్ రాలేదండి, దాన్ని డిజైనర్ బేబీస్ అంటున్నారు. అదర్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, మా బేబీ మ్యాథ్స్లో చాలా ఇంటెలిజెంట్గా కావాలి, లేదా ఒక బ్లూ ఐ ఉన్న బేబీ పుట్టాలి, లేకపోతే బ్లాండ్ హెయిర్ ఉన్న బేబీ పుట్టాలి అంటే, అవన్నీ ఏంటంటే జీన్ సెలెక్షన్ అంటారు. అది ఇంకా మన ఇండియాలో అవైలబుల్ రాలేదండి. ఇంకా ఇది ఇంకా ఏంటంటే పరిశోధన దశలోనే ఉంది, కంప్లీట్గా మనకి అవైలబుల్ కాదు. కానీ కొన్ని కంట్రీస్లో పర్మిషన్స్ ఉండి కొంతవరకు జరుగుతున్నాయి, మన ఇండియాలో ఇంకా పర్మిషన్స్ లేవండి.
1: మేడం, మీ అనుభవంలో ఇప్పుడు చెప్పినటువంటి నూతన ఆధునిక విధానం ద్వారా ఎవరైనా సంతానం కలగట్లేదండి మాకు అని వచ్చి ఉంటే మీ దగ్గర, పీజీడీ అనే విధానం అని కూడా అన్నారు మీరు, ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది?
0: ఫలితాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుని, ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ చేయించుకుని దాన్ని పీజీడీతో కలిపితే సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలు ఫాస్ట్గా అయిపోతుంది, ప్రెగ్నెన్సీ కూడా తొందరగా ఫినిష్ అప్ చేసుకోవచ్చు.
1: వస్తున్నారా డాక్టర్ల దగ్గరికి ఈ విధానం?
0: వస్తున్నారండి, వస్తున్నారు. ఇప్పుడు ఏంటి, మాకు ఎక్కువ ఏంటంటే ఈ తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు, తర్వాత జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టి ఒక బేబీ ఆల్రెడీ అలా ప్రాబ్లం, మీరు అన్న డౌన్స్ బేబీ ఉన్నవాళ్ళు ఈ టెక్నిక్ని ఆప్ట్ చేసుకుంటున్నారు. దాని ద్వారా చక్క మంచి ఫలితాలు పొంది మంచి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
1: ఏదైనా సరే పిల్లలు కలగలేదండి, ఇప్పటికే 3-4 ఏళ్ళు దాటిపోయిందండి, మేము అన్ని రకాలుగా 4-5-6 డాక్టర్లని సంప్రదించాము, ఆ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ మూలికలు తిన్నాం, ఈ పౌడర్లు తిన్నాం, ఇలా సరే ఎవరి అవసరం ఎవరి బాధ అలా ఉన్నా వెళుతుంటారనుకోండి. ఇప్పుడు ఏదైనా వాళ్లల్లో ఆరోగ్యరీత్యా ఇబ్బందులుంటే, అంటే పురుష బీజ కణాలు ఆరోగ్యంగానే ఉన్నాయి అనుకుందాం, లేదా లేకుండా ఉన్నాయి ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా, అట్లాగే అండాలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి లేదా కొందరికి ఉండకపోవడం కాకుండా ఇతరితర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఉంటుంటాయి. కొంతమందికి అంటే మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి అనుకుందాం, ఆ ఇబ్బందులు ఉన్నా కూడా

0: సంతాన సాఫల్యానికి అవరోధమా? ఒకవేళ అది అవరోధం అయి ఉండొచ్చు అని మీ నిర్ధారణలో తేలితే ఆ అవరోధాన్ని అధిగమించి సంతాన సాఫల్యం కలిగేలా చేయొచ్చా?
1: చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనం ఇంక్రీజ్ అయిందని చెప్పుకుంటున్నాం కదా, 30+ తర్వాతే అందరు పిల్లలు కంటానికి. సో ఇప్పుడు మీరు అన్న అన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్లు, థైరాయిడ్స్ ఇవన్నీ ఉండే ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ మాకు మోర్ ఛాలెంజింగ్ అయిపోతుంది. ఏంటంటే మెయింటెనెన్స్ ప్రెగ్నెన్సీ ప్లస్ మెడికల్ డిజార్డర్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ చేయవలసి వస్తుంది కాబట్టి పుడతారండి డెఫినెట్గా. కాకపోతే మీకున్న అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. సపోజ్ డయాబెటీస్ ఉంది అబ్బాయిలో కానీ అమ్మాయిల్లో కానీ, రెండు సార్లు డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. సో వన్స్ డయాబెటీస్ని ప్రాపర్గా కరెక్ట్ చేసేసుకున్నారనుకోండి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా మేము ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి, ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళకి, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసే వస్తుంది. సో కంట్రోల్లో ఉన్నంతసేపు ఏమి ప్రాబ్లమ్స్ రావు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమి రావు.
0: థైరాయిడ్ పాత్ర ఏమిటంటే, ఆ సమస్య ఉందనుకోండి, అంటే హైపోథైరాయిడిజం అనేటువంటిది కూడా సంతాన సాఫల్యానికి అవరోధం అని కూడా చెప్తుంటారు. టిఎస్హెచ్ లాంటిది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇబ్బంది ఉండి సంతాన సాఫల్యానికి అవరోధం అయి ఉంటే కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యవంతంగా చేసి సంతాన సాఫల్యం పొందొచ్చా?
1: ఇప్పుడు హైపోథైరాయిడిజంకి కొంచెం డిలే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదు. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ప్రాబ్లం రియల్గా ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం అనేది చూశారు అమ్మాయిలు అని అంటే కనుక వీళ్ళు వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ ఎగ్స్ అన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ ఎగ్ వేస్టేజ్ జరగకోకుండా మెడిసిన్స్ వాడుకొని ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవాలి హైపర్గా ఉంటే. హైపోథైరాయిడిజం పెద్ద ప్రాబ్లం కాదండి. ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కొంత అబార్షన్ రిస్క్ ఉంటుంది, కానీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు హైపోథైరాయిడిజం. కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ నార్మల్గా వచ్చేస్తాయి.
0: పీసీఓఎస్
1: కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎక్కువ డిలే అవడానికి అదే ప్రాబ్లమ్. సో అది కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ కరెక్షన్ జరగాలి. ఎంతో కొంత కరెక్షన్ జరిగితేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
0: ప్రతి ఒక్క దంపతులకి మీరు ఇచ్చేటువంటి సూచన
1: అంటే సంతానం లేదు అనేది ఏంటంటే, ఫస్ట్ ఆ ఓవర్ యాంగ్జైటీ తగ్గించుకొని పిల్లలు లేరు అనే దాన్ని బాధలాగా చూడకోకుండా ఫస్ట్ మీరు ఒక 6 మంత్స్ టైం తీసుకుని మీ లైఫ్ స్టైల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అవి కరెక్ట్ చేసుకొని కొంత ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకుని బాడీకి మీరు నిదానంగా కనుక ట్రై చేస్తే, అంటే కామ్ అండ్ కంపోస్ట్గా కనుక ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా అవ్వకపోతే డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందరికీ ఐవీఎఫ్ లాంటి అవసరం పడకపోవచ్చు. చిన్న చిన్న కరెక్షన్స్లోనే ప్రెగ్నెన్సీలు కనపడచ్చు.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వల్లి కొడాలి గారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో మీరు ఇంతవరకు సంతాన లేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు.
2: విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి? విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందో తెలుసుకుందాం. బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఎముకలు దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్ళు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీగడి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే క్యారెట్, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, చేపలు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువసేపు కంప్యూటర్ను చూడవలసి వస్తే వారి కళ్ళు త్వరగా అలసిపోతాయి. అతివేడి చేసినప్పుడు కంటికి ఒత్తిడి కలిగినా కానియండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కళ్ళకలకలు దురదలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే కన్ను ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్ళు అలసిపోయినట్లనిపించినా ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటిమీద కీరదోస, బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని

0: తీసుకుని కళ్ళ మీద పెట్టుకుని 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ళ అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్ళకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్ క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డిని గాని, పచ్చని చెట్లని గాని చూస్తే కళ్ళ అలసట మటుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము, ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలలో కంటిని రుద్దకుండా, నలపకుండా కొద్ది కొద్దిగా నీళ్లను కంటిలోకి చల్లుకుంటూ కంటి రెప్పలను ఆర్పుతూ ఉంటే కళ్ళు శుభ్రపడి దుమ్ము, ధూళి బయటకు వచ్చేస్తాయి. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల కంటిని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి కన్ను లేనిదే కలియుగం లేదు అంటారు పెద్దలు. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను, పళ్లను తీసుకోవడం ద్వారా కంటిని కలకాలం కలకలలాడేలా ఉంచుకోవచ్చు. అన్ని దానాల్లోకి నేత్రదానం చాలా గొప్పది. ఇప్పుడు నేత్రదానం చెయ్యడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఒక మనిషి కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది అనేది పాత మాట. ఇప్పటి ఆధునిక వైద్యం ప్రకారం ఒక మనిషి కళ్ళు దానం చేస్తే అది 8 మందికి చూపు వస్తుంది. ఆ వైద్య విధానం మన దేశంలోనే ఉండటం గర్వకారణం.
1: కార్యక్రమంలో మీరింతవరకు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు బి వరహాలు గారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చురాలియా హై తుమ్నే, ఈ చిత్రానికి షాన్ అల్కా యగ్నిక్ పాడిన పాట. గీతరచన సుధాకర్ శర్మ, సంగీతం హిమేష్ రేషమ్మియా.

కార్యక్రమంలో ఇప్పుడు బాజీగర్ ఈ చిత్రానికి కుమార్ సాను అల్కా యగ్నిక్ పాడిన పాట. గీతరచన నవాబ్ అర్జు, సంగీతం అను మాలిక్.

అకేలే హమ్ అకేలే తుమ్ ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట. గీతరచన మజ్రూ సుల్తాన్పురి. సంగీతం అను మాలిక్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మైకిలాడి తువానారి, ఈ చిత్రానికి కుమార్ సాను అల్కాయగ్నిక్ పాడిన పాట. గీత రచన రాణి మాలిక్, సంగీతం అను మాలిక్.

కార్యక్రమంలో చివరిగా తుమ్సే మిల్కే వ్రాంగ్ నెంబర్ ఈ చిత్రానికి కుమార్ సాను అనురాధ పౌడ్వాల్ పాడిన పాట. గీతరచన ప్రవీణ్ భరద్వాజ్. సంగీతం డాబు మాలిక్.

మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ప్రశ్న మరొకసారి 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కార్యక్రమంలో ముందుగా కోడలు దిద్దిన కాపురం ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు. క్విజ్ ప్రశ్న మరొకసారి 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగాను. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యనారాయణ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి. ఇంటి పేరు కరెక్ట్గానే పెట్టారండి, ఆయన పేరు రాంగ్గా టైప్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, కృష్ణ, తులసి, అపర్ణ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల గారు ఎక్కడి నుంచి పంపించారో చెప్పలేదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు గ్రామం రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంభూపాల్ గారు, భారతి గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు

సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్. ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, తెనాలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. లాయర్పేట ఒంగోలు నుంచి శివకామేశ్వరరావు, వెంకట రంగారావు, పద్మావతి, రామలక్ష్మమ్మ, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల, అయాన్స్, శివన్న, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, కరెక్ట్ ఆన్సర్. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, భరత్ కుమార్, వాసవి నగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, రామారావు, మల్లేష్ కుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ గారు సామల గజ్వేల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, కరెక్ట్ ఆన్సర్. కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్, కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్. కాకర రాజకుమార్, లావణ్య, సెకినేటిపల్లి, రాజోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర గారు తెనాలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం రావు గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుబాన్, రషీదా బేగం, సుమయ్య, కరెక్ట్ ఆన్సర్. రాధా గారు ఖమ్మం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. గమళ్ళపాలెం గూడూరు నెల్లూరు జిల్లా నుంచి పావని, రుక్మిణి, శ్రీజ, తేజ, దీక్షిత, దార్విక్, మోక్షిత్, హరి, హర్ష, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి గాంధీ, జగదీష్, భగవాన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మగారు గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉమామహేశ్వరి గారు తర్లుపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు, కరెక్ట్ ఆన్సర్.

నాగేంద్రప్ప ఉదయ్ గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాంబాబు సుశీల రాజా సుబ్రహ్మణ్యం నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. క్వశ్చన్ అంటున్నారా, 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగానండి. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు వారి స్నేహితులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగరత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి రామకృష్ణయ్య సుభాష్ని విష్ణు కైలాష్ ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి కుమార్ గారు. రాంగ్ ఆన్సర్ అండి మీరు పెట్టింది, ఒకసారి చెక్ చేసుకోండి. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి. పెట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పెడుతున్నారండి, కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల చింత ముంతా పెద్దన్న రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప డోకిపర్తి శివప్రసాద్ తుమ్మలచెర్ల గోపీనాథ్ బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు. కరెక్ట్ ఆన్సర్ రాంబాబు సుశీల రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ మనోహర్ తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు వేదాపాలెం నుంచి మనోజ్ తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగాను. ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్నకు సరైన సమాధానం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఈయనకి జూన్ 2వ తేదీన అంటే ఈరోజు ఆయన జయంతి ఆంధ్రరత్న బిరుదును కూడా పొందారు. కార్యక్రమంలో తర్వాత క్విజ్ ప్రశ్న, భారతదేశంలో ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది? ప్రశ్న మరొకసారి, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది? కార్యక్రమంలో ఇప్పుడు గంగోత్రి, ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి గంగా కల్పన శ్రీవర్ధిని పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ప్రశ్న మరొకసారి, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది?

నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగాను. భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యనారాయణ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ మనోహర్ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ హర్నాదుపురం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎల్ బండ విలేజ్ నుంచి వినయ్ యాంటోనీ రవిరెడ్డి భాష కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి శంకా మోహనకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లాయర్పేట్ ఒంగోలు నుంచి రామలక్ష్మమ్మ, పద్మావతి, రంగారావు, శివకామేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్, రషీదా బేగం, సుమయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్ల, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్.

రామమోహన్ రావు, సత్యవతి, సూర్య, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ వైసీహెచ్ డేవిడ్ గారు, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి, తిరుపతి నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెంకీ గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ గణేష్ గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ గారు, హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మోనిక, త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి కుమార్, దివ్యజ్యోతి. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, భరత్ కుమార్, వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కాసుల పద్మగారు, గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్, రామారావు, మల్లేష్ కుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాంభూపాల్ గారు, భారతి, మార్కాపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్, శ్యామల, గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ, ఫాతిమా. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆశా శ్రీనివాస్ గారు, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఇంకొల్లు గాంధీ మార్కెట్ నుంచి దాడా సావిజ్, జాహీర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సుప్రియా, సంతోష్. కరెక్ట్ ఆన్సర్ వీరా, కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్. కరెక్ట్ ఆన్సర్ సమీనా గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కాకర రాజకుమార్, లావణ్య, సెకినేటిపల్లి, రాజోల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కట్ల రాజేశం, సరోజిని, మాయా, కొత్తగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ. కరెక్ట్ ఆన్సర్ తెనాలి నుంచి కుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, గురుగుంట్ల, ముంతా పెద్దన్న, సూర్యపాలెం నుంచి శేషిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ చెన్నకేశవరావు గారు, అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్. సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు, ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎల్ బండా విలేజ్ నుంచి కడప శ్రీదేవి, శైలజ. ఆన్సర్ పంపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, మంగళగిరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ రిపీట్ చేయాలి, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగానండి.

కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్, టైం అయిపోయిందండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునానది గంగానదిని కలుస్తుంది అని అడిగాను. చేబ్రోలు కైలాష్ గారు ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునానది గంగానదిని కలుస్తుంది అని అడిగాను. ప్రయాగ్రాజ్, అంతకుముందు అలహాబాద్ అని పిలిచేవాళ్ళు. ఇది ఉత్తరప్రదేశ్లోని ఒక ప్లేస్. ఇది త్రివేణి సంగమం కూడా అండి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమం. ఓకే అండి, ఈనాటి ఇవలయ కార్యక్రమానికి మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి ఇవలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి పదవ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
4: నమస్తే అధ్యాపికాజీ.
5: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ్ కో పఢెంగే ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ్ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ్ దూంగి, ధ్యాన్ సే సునో.
4: జీ హాం అధ్యాపికా జీ.
5: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర్ ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఔర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావోం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయి, బరవై నాయికా భేద్, శృంగార్ సోరఠ్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢుంగి, సునో.
4: జీ హాం అధ్యాపికా జీ.
6: కహీ రహీమ్ సంపత్తి సగే బనత బహుతు బహురీత్, విపతి కసౌటి జే కసె తేయి సాంచె మీత్.
5: అచ్చా అబ్ తుమ్ పఢో.
4: జీ అధ్యాపికా జీ. కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటి జే కసె తేయి సాచె మీత్.
5: ఫిర్ ఏక్ బార్ పడో.
4: కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటి జే కసె తేయి సాచె మీత్.
5: ఠీక్ హై. అబ్ ఇస్కా భావ్ బతాతి హూ, సునో. రహీమ్ ఇస్ దోహే మే

0: कहते हैं कि जब हमारे पास खूब पैसे हैं और हम सुख में डूबे हुए हैं, तब कई लोग कई प्रकार से आते हैं। थोड़ा सा परिचय होने पर भी हमसे दोस्ती करना चाहता है और हमारे साथ साथ घूमते रहते हैं। जब हम कष्टों में हैं और हमारे पास पैसे नहीं हैं, दूसरों की सहायता की आवश्यकता होती है, तब कोई भी हमें सहायता नहीं करते हैं। कष्टों में, विपत्तियों में जो हमें साथ देता है, वही सच्चा मित्र है। अर्थात कष्टों में ही सच्चे मित्रों की पहचान होती है। कही रहीम माने रहीम ई विधंगा चुबुतुनार। ఏమనంటే సంపత్తి అంటే సంపద ధనము అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో, అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్న మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయడానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్ దోసరే దోహే కో పడుంగి ధ్యాన్ శేషును. రహిమన పానీ రాఖియే బిన పానీ సబ్ సూన్ పానీ గయనవూ బరై मोती मानुष चून. अब सुनो. रही मन पानी राखिए बिन पानी सब सुन पानी गयना उबरे मोती मानुष चून. अब तुम पढ़ो.
1: रही मन पानी राखिए बिन पानी सब सुन पानी गयना उबरे मोती मानुष चून.
0: फिर से पढ़ो.
1: रही मन पानी राखिए बिन पानी सब सुन पानी गए ना उब रही मोती मानुष चून.
0: इसका भाव बताती हूँ, सुनो. रहीम ने इस दोहे में पानी शब्द का प्रयोग अनेक अर्थों में किया. सूक्ष्म दृष्टि से इस शब्द का अर्थ समझना चाहिए. इस दोहे में पानी शब्द को यहाँ जल, चमक, प्रतिष्ठा, कांति आदि अर्थों में प्रयोग किया. उसी तरह मोती और चून शब्दों को भी अलग अर्थों में प्रयोग किया. रहीम कहते हैं कि मानव जीवन में पानी का बड़ा महत्व है. पानी के बिना सब शून्य है. पानी के बिना मोती, मनुष्य और चूने सब बेकार हैं. अन्य बातों में कहना है तो पानी यहाँ इसका अर्थ है चमक. चमक के बिना मोती और पानी यहाँ इस शब्द का अर्थ है जल. जल के बिना चूना बेकार है. उसी तरह पानी यहाँ इस शब्द का अर्थ है प्रतिष्ठा, गौरव. प्रतिष्ठा के बिना मानव का जीवन भी शून्य है. रहीम ई दोहानंदु पानी अने पदमनु अनेक अर्थाल्लो उपयोगिंचारु. सूक्ष्म दृष्टि तो ई पदानिकि अर्थं चेसुकोवाली. ई दोहानंदु पानी अने पदानिकि नीरु, मेरुपु, प्रतिष्ठ मोदलगु अर्थमुललो चेप्पडं जरिगिंदि. అదే విధంగా మోతి మరియు చూన్ అనే పదాలను కూడా వేరు అర్థాలలో ఉపయోగించారు. కవి రహీం ఈ విధంగా చెప్తున్నారు. మానవ జీవితంలో నీటికి గొప్ప స్థానం ఉంది. నీరు లేకపోతే అంతా శూన్యమే. ముత్యములు, మానవులు, భూమి అన్ని వ్యర్థమే. ఇంకొక విధంగా చెప్పాలంటే పానీ ఇక్కడ ఈ పదానికి అర్థం మెరుపు. మెరుపు లేకుండా ముత్యములు, మరియు పానీ ఇక్కడ ఈ పదానికి అర్థం నీరు. నీరు లేకుండా భూమి మరియు సున్నము వ్యర్థం. అదే విధంగా పానీ అనే పదానికి ఇక్కడ అర్థం ప్రతిష్ట. ప్రతిష్ట లేకుండా మానవ జీవితం కూడా వ్యర్థమే. అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి ఉత్తర్ దో. రహీమ్ కా పూరా నామ్ క్యా హై?
1: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ హై.
0: రహీమ్ కా జన్మ కహా హువా?
1: రహీమ్ కా జన్మ లాహోర్ మే హువా.
0: అచ్చా, రహీమ్ కిస్ దర్బార్ మే రహతే థే?
1: రహీమ్ అక్బర్ కే దర్బార్ మే రహతే థే.
0: मीत शब्द का अर्थ बताओ.
1: मीत शब्द का अर्थ है मित्र या दोस्त.
0: अच्छा, इस दोहे में सच्चा मित्र किसे कहा गया?
1: विपत्ति में जो साथ देता है वही सच्चा मित्र है.
0: अच्छा, ये तो रहीम के दोहे है. अब हम बिहारी के दोहों को पढ़ेंगे.
1: जी हाँ अध्यापिका जी.
0: अच्छा, दोहों को पढ़ने के पहले बिहारी के बारे में परिचय दूंगी. सुनो, रीतकाल के कवियों में

0: बिहारी को सर्वश्रेष्ठ माना जाता है। बिहारी का जन्म 1595 में ग्वालियर के निकट बसुआ गोविंदपुर गांव में हुआ। बिहारी की ख्याति सुनकर मुगल सम्राट शाहजहां ने इन्हें अपने दरबार में आमंत्रित किया। आगरे में कुछ दिन रहकर ये आमेर के मिर्जा राजा जयसिंह के दरबार में चले गए। वहां इन्होंने शतशयी की रचना की। इनके दोहे नीतिपरक होते हैं। इनके दोहों के लिए गागर में सागर भर देने वाली बात कही जाती है, अर्थात थोड़े से शब्दों में अधिक भाव भर देना है। इनकी मृत्यु 1663 में हुई। अच्छा, बिहारी जी के दोहों में पहले दोहे को पढ़ूंगी, सुनो। कनक कनक तई सौ गुनी मादकताधिकाय वही काये बउराय जग इही पाये बउराय। अच्छा, अब तुम पढ़ो।
1: जी अध्यापिका जी, कनक कनक तई सौ गुनी मादकता अधिकाई उही खाए बौराई जग इही पाए बौराई।
0: फिर से बोलो।
1: कनक कनक तई सौ गुनी मादकता अधिकाई उही खाए बौराई जग इही पाए बौराई।
0: फिर से बोलो। ठीक है, इसका भाव सुनो। इस दोहे में बिहारी ने कनक शब्द का प्रयोग दोनों बार भिन्न अर्थों में किया। एक अर्थ में सोना, दूसरे अर्थ में धतूरे में किया। यहाँ यमक अलंकार का सौंदर्य है। यमक का अर्थ है दो होता है। किसी शब्द की पुनरावृत्ति भिन्न भिन्न अर्थों में होती है तो उसे यमक अलंकार कहते हैं। बिहारी कहते हैं कि धतूरे की अपेक्षा सोने में 100 गुना नशा होता है। धतूरे खाने से आदमी मदहोश हो जाता है। सोने को अर्थात धन को पाने से मानव पागल हो जाता है। सोने में धतूरे से 100 गुना अधिक नशा होता है। धतूरे या मादक पदार्थों का सेवन करने से थोड़े समय तक के लिए आदमी नशे में होते हैं, उसके बाद नशा उतर जाता है। लेकिन सोने मिलने पर उसकी स्थिति इससे भी बुरी हो जाती है, अर्थात धन की नशा अधिक होता है। इस दोहे में कहा गया कि धन का नशा अधिक होता है। ये दोहा नंदू बिहारी कनक अने शब्दाने की 2 సార్లు వేరు వేరు అర్థములలో ఉపయోగించటం జరిగింది. కనక్ అనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది. ఇది యమకాలంకారం. యమక్ అంటే రెండు అని అర్థం. ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరు వేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం. కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే, కనక కనక తై సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది. ఉమ్మెత్తకాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది. బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు. ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది. కానీ బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది. అబ్ ఈ దోహే కే కఠిన శబ్దం కో బతాతి హూ, లిఖ్ లో.
1: జీ హాన్ అధ్యాపికా జీ.
0: కనక్ సోనా బంగారము సంపద.
1: కనక్ సోనా బంగారము సంపద.
0: సౌగుని సౌబార్ 100 రెట్లు.
1: సౌగుని సౌబార్ 100 రెట్లు.
0: మాదకత నశ మత్తు.
1: మాదకత నశ మత్తు.
0: అధికాయ్ బహుత్ ఎక్కువ.
1: అధికాయ్ బహుత్ ఎక్కువ.
0: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
1: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
0: అబ్ మై దూసరే దోహే కో పఢుంగి, సునో. నరి

0: होई। अच्छा इसका भाव सुनो, आदमी और नल के पानी की गति एक ही होती है, जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ यह है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो, మనిషి మరియు కుళాయి ధారల నడక చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగంతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే, ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హే? అచ్చా ఆలియా, అబ్ పాఠ సమాప్త్ హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశిష్.
2: నీతి దోహే పదో తరగతి.

0: గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హే, అచ్చా ఆలియా, అబ్ పాఠ సమాప్త హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఏ అంకరాజు గారి డోలు లయ విన్యాసం వింటారు మిశ్రచాపుతాళంలో.

మీరింతవరకు శ్రీ ఏ అంకరాజు గారి డోలు లయ విన్యాసం విన్నారు మిశ్రచాపుతాళంలో. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా ఒకే ఒక్కడు చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
4: ఫిదా చిత్రానికి మధుప్రియ, రామ్కి, సింధూరి పాడిన పాట వింటారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది.

0: నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: వేటూరి గారి సాహిత్యంలో చూడాలని ఉంది ఈ చిత్రానికి హరిహరన్ పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా వేటూరి గారి సాహిత్యంలో బాంబే చిత్రానికి చిత్రా పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి
4: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
3: మన భారతదేశం విన్న తొలి స్వరం
4: ఆకాశవాణి.
3: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
4: కోట్లాది గుండెల చప్పుడుగా.
3: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
4: సమాజ స్వరం
3: మన ఆకాశవాణి.
4: సమాచారాన్ని అందించడమే కాదు

0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి,
0: ఆస్వాదించండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హాయ్ అండి, యువ శ్రోతులందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మేము ముందుకు వచ్చేసాం. కార్యక్రమంలో మనం ముందుగా ప్రపంచ ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యల అవగాహన రోజు కనుక దీని గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలని చెప్తుంటాం. కానీ కొంతమంది ఆహార విషయంలో అనారోగ్యకరమైన అలవాట్లకు బానిసై తమ ఆరోగ్యాన్ని తామే దెబ్బతీసుకుంటుంటారు. ఇలాంటి సమస్యల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 2న ప్రపంచ ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యల అవగాహన రోజు నిర్వహిస్తారు. ఈ రోజుల్లో ముఖ్యంగా యువతలో శరీర ఆకృతి గురించి ఎక్కువ ఆందోళన కనిపిస్తుంది. సన్నగా కనిపించాలని కొందరు భోజనం తగ్గిస్తారు, మరికొందరు బరువు పెరుగుతామనే భయంతో సరైన ఆహారం తీసుకోరు, ఇంకొందరు ఒత్తిడి, ఆందోళన కారణంగా అవసరానికి మించి తింటారు. ఇవన్నీ కూడా ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీసే అంశాలే. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు, యువత సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందంగా కనిపించడం అంటే కేవలం సన్నగా ఉండడం కాదు, ఆరోగ్యంగా ఉండడమే నిజమైన అందం. ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం వేరు. ఇతరులతో పోల్చుకొని ఆహారాన్ని తగ్గించడం లేదా పెంచడం సరైన పద్ధతి కాదు. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, పాలు, తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ను అనుసరించడం కూడా మంచిది కాదు. ఏదైనా ప్రత్యేక డైట్ పాటించాలనుకుంటే వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. పిల్లలు భోజనం చేయకుండా ఉండడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా ఆహార విషయంలో అసాధారణ ప్రవర్తన చూపితే వారితో ప్రేమగా మాట్లాడి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. శ్రోతలారా, ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన ఆహారం చాలా ముఖ్యం. మన శరీరాన్ని ప్రేమిద్దాం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు

అలవాట్లను అలవర్చుకుందాం. ఈ ప్రపంచ ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యల అవగాహన రోజు సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం. పుష్ప చిత్రం నుండి శ్రీశ్రీరామ్ పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం కార్యక్రమంలో మరొక అంశం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని సందర్భాలు చాలా కీలకంగా ఉంటాయి. ఒక ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎవరికైనా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు వచ్చే వరకు ఇచ్చే ప్రాథమిక సహాయం ఒక ప్రాణాన్ని కాపాడగలదు. అలాంటి ప్రాథమిక చికిత్సల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారాన్ని నేషనల్ సిపిఆర్ మరియు ఏఈడి అవగాహన వారంగా పాటిస్తారు. ముందుగా సిపిఆర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సిపిఆర్ అంటే కార్డియోఫల్మనరీ రిససిటేషన్, అంటే గుండె కొట్టుకోవడం లేదా శ్వాస ఆగిపోయినప్పుడు వైద్య సహాయం అందే వరకు గుండె మరియు ఊపిరితిత్తుల పనితీరును కొనసాగ

అప్పగించేందుకు చేసే అత్యవసర ప్రథమ చికిత్స. అలాగే ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఇది గుండె స్పందన అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు విద్యుత్ షాక్ ద్వారా గుండెను మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉపయోగించే పరికరం. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పెద్ద షాపింగ్ మాల్ వంటి ప్రదేశాలలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయి స్పందించకపోతే వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇవ్వాలి. వైద్య బృందం వచ్చేలోపు సరైన ప్రథమ చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయి. అందుకే సిపిఆర్ గురించి ప్రాథమిక అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు తరచూ ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో పాల్గొని అవసరమైన అవగాహన పొందడం మంచిది. ఎందుకంటే అత్యవసర పరిస్థితి ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే మనం ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ వంటి మంచి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒక చిన్న అవగాహన, ఒక చిన్న సహాయం ఒక సరైన చర్య. కొన్నిసార్లు ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు. అందుకే ఈ నేషనల్ సిపిఆర్ మరియు ఏఈడి అవగాహన వారం సందర్భంగా ప్రథమ చికిత్స గురించి తెలుసుకుందాం, ఇతరులకు కూడా తెలియజేద్దాం. ఆరోగ్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం.

0: పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం పట్టుదల విజయానికి తొలి అడుగు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒకటి నిరుత్సాహం. ఒక పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోయినా, ఉద్యోగం ఆలస్యమైనా, ఒక అవకాశం చేజారిపోయినా చాలామంది తాము ఓడిపోయానని భావిస్తారు. కానీ నిజానికి విజయం అనేది ఒక రోజులో వచ్చే విజయం కాదు. దాని వెనక ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో వైఫల్యాలు, ఇంకా అంతకంటే ఎక్కువ పట్టుదల ఉంటుంది. మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకొని ముందుకు వెళ్లే శక్తినే పట్టుదల అంటారు. గెలిచిన వాళ్ళందరికీ ఒక సామాన్య లక్షణం ఉంటుంది. ఆ ప్రతిభ కాదు, అదృష్టం కాదు, అది పట్టువదలని మనస్తత్వం. ఒక విత్తనం మట్టిలో నాటిన వెంటనే చెట్టుగా మారదు. నీరు, సమయం, సంరక్షణ అవసరం. అలాగే మన కళలు కూడా ఒక్కరోజులో నిజం కావు. వాటికి కష్టం, సహనం, నిరంతర ప్రయత్నం అవసరం. యువత, ఒక విషయం గుర్తుంచుకోవాలి, వైఫల్యం అనేది ముగింపు కాదు, అది నేర్చుకునే అవకాశం. ఒకసారి విఫలమైతే ఇంకోసారి ప్రయత్నించాలి, రెండోసారి కాకపోతే మూడోసారి ప్రయత్నించాలి. ప్రయత్నం ఆపినప్పుడే నిజమైన ఓటమి వస్తుంది. సోషల్ మీడియాలో ఇతరుల విజయాలను చూసి మన జీవితాన్ని పోల్చుకోవడం కూడా సరైనది కాదు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరే, ప్రతి ఒక్కరి సమయం వేరే. మనం నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండగలిగితే అదే నిజమైన పురోగతి. మన తెలుగు సామెతల్లో చెప్పినట్లు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, కష్టం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. మిత్రమా, మీ కళ ఎంత పెద్దదైనా సరే, దానికోసం ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. మార్గం కష్టంగా అనిపించినా ఆగిపోకండి. ఎందుకంటే విజయం అనేది వేగంగా పరిగెత్తిన వారికి కాదు, చివరి వరకు నిలబడ్డ వారికి దక్కుతుంది. పట్టుదలతో ముందుకు సాగండి. మీపై నమ్మకం పెంచుకోండి. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.
1: ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుండి నరేంద్ర బృందం పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో మరొక పాట. అంజయ్ చిత్రం నుండి టిప్పు, సునీత పాడిన పాట వింటారు.

పాఠం విన్నారు కదండి. ఇప్పుడు దాకా మనం ఎంతో మంచి సమాచారం తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో ఆసక్తికరమైన విశేషాలతో మీ ముందుకు వస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
0: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
0: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
0: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99.
2: మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Pradhan Mantri Rashtriya Bal Puraskar 2026. This prestigious award is conferred by the President to children who have made exceptional contributions in various fields. The last date for submission is 31st of July. In women's cricket, the third and final T20 international of the series between India and hosts England will be played at Taunton tonight. The match will begin at 11 p.m. IST. The series is levelled at 1-1, with India winning the first match in Chelmsford by 38 runs and England registering a 26-run victory in Bristol. Benchmark domestic equity indices rebounded today and closed around 0.5% higher. The BSE Sensex rose 383 points to close at 74,650. The NSE Nifty gained 101 points to settle at 23,484. And that is the end of this news bulletin.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాట్రైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందరికీ సమానంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్య ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు యోగా ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ సూచిస్తూ
1: Institutions like Dr. NTR University of Health Sciences stand at the heart of this endeavor, for they prepare the skilled and compassionate professionals who transform healthcare system and strengthen the well-being of the society. Dear graduates, today marks the culmination of your hard work, discipline and perseverance. The degrees you receive today symbolize your academic success, but they also signify something far greater.
0: గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి పుష్కరాలలో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల రూపాయల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో 1080 కోట్ల రూపాయల విలువైన 1140 పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు.

0: లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్ గా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్టంలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయిందని వెల్లడించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి వివరించారు. గతంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, బాక్సైట్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల కింద ప్రాసెస్ పూర్తి చేసి 2 ఏళ్ల పాటు వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి రుతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణంలో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, సన్నద్ధత, విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు అన్న అంశంపై సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్న మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్ల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విపత్తుల తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది పూర్తిగా ఆయన వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా అధికారులు అందుకోనున్నారు. ఈ పురస్కారం సాధించిన ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామంపై ఆకాశవాణి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం గుండమాల మారుమూల ప్రాంతంలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాబు మాట్లాడుతూ,
1: నా పేరు బాబు, గుండమాల మాది. సరే, మాకు ఈ అవార్డు రావటం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు అంటే జాతీయ స్థాయిలో బెస్ట్ పురస్కారమే. ఈ అవార్డు వచ్చినందుకు మా ఊరు ప్రజలు సహకారం చాలా చాలా మట్టుకు ఉంది. ఎందుకంటే మా ఊరు ఫస్ట్ నుంచి కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. బాగా ఎవరు తప్పు చేసినా గానీ ఖండించే విధంగా ఉండటం వల్ల, మాకు అందరు సమిష్టిగా చేయటం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది.
0: తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు తెలియజేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడు ఒకటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామని తెలిపారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 48 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, వసతి, ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణ

0: గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాటరైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి ఋతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: శ్రూయంతాం. ప్రవాచకో నరేంద్ర దత్త సేమవాల. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే అపి చ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన ఆర్థికేన శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగతమాసె 23.20 అర్బుద రూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. కేంద్ర సర్వకారేణ ఆవృజన నియమే నిర్గతాయాః అధిసూచనాయాః అనుసారం అధునా 80+100 దినాని యావత్ ఆగమ్యమానాః వైదేశికాః యది స్వకీయం ప్రవాస సమయం వర్ధయితుమిచ్ఛంతి తర్హి తేభ్యః ఆవృజనావధే సమాప్తిపూర్వం ఏవ పంజీకరణం అనివార్యమస్తి. భారతస్య ముఖ్య న్యాయాధీశః న్యాయమూర్తిః సూర్యకాంతః ఇత్యసౌ అద్య సర్వోచ్చ న్యాయాలయస్య పంచ న్యాయాధీశేభ్యః పదస్య శపథవచనం ప్రాయచ్ఛత్. సర్వోచ్చ న్యాయాలయ న్యాయాధీశానాం సంఖ్యా సమేధ్య 38 సంజాతా. అపి చ విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జర్మనీ దేశస్య థురింగియా ఇత్యస్య మంత్రి రాష్ట్రపతి చ మారియో వోక్ట్ ఇత్యసౌ చ అద్య నవదిల్ల్యాం క్వాంటమ్ సంచారస్య ఫోటోనిక్స్ ఇత్యస్య ఉద్యోగ నేతృత్వ భూతస్య డీప్ టెక్ సహయోగస్య చ విషయే చర్చితవంతౌ. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరం జాగరూకః సక్షమశ్చ కారయతి. అద్య నవదిల్ల్యాం అసౌ జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మినవసరే సా ప్రోక్తవతీ యత్ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన ఆర్థికేన శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి.
2: जुबा हमारे राष्ट्र की शक्ति आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
1: సా రేఖాంకితవతీ యత్ సర్వకారస్య ఛాత్రవృత్తి యోజనయా జనజాతివర్గేభ్య ఉచ్చ శిక్షాయాః అవసరాణాం చ ఆదానేన ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపదీ ముర్ము వర్యా అకథయత్ యత్ భారతే ప్రతిభా సంపన్నానాం నైయున్యం న అస్తి అపితు తేషాం అభిజ్ఞానం పోషణం తేభ్య ఉచిత మార్గదర్శన ప్రదానం చ ఆవశ్యకమస్తి.
2: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को आगे बढ़ाने के लिए अनेक योजनाओं के माध्यम से निरंतर प्रयास कर रहे हैं. छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है. ये उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खोलती है जिनमें प्रतिभा तो होती ही है परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ते रोकता. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न
1: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగతమాసే 23.20 అర్బుద రూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. విత్తీయ సేవా విభాగ సార్వజనిక సందేశ మాధ్యమే లిఖితే సందేశే డిజిటల్ ఇతి రూపేణ ధనాదాన ప్రదానం స్వీకర్తుం నాగరికాన్ ప్రతి ఆభారం వ్యక్తీకృతవాన్. అవధేయం యత్ UPI ఇత్యేతత్ ప్రకల్పం విశ్వస్య సర్వోచ్చ

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి. వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిణి శ్రీమతి కె బుజ్జిబాయి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కావ్ కావ్ అంతరార్థం, ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో ప్రొద్దుతిరుగుడు సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:45 మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మేమడిగే 10 ప్రశ్నలకు శ్రోతలు ఫోన్ ద్వారా తమ సమాధానాలను తెలియజేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీకు తెలుసా ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివిల ముఖ సౌందర్యానికి సహజమైన గృహ చిట్కాలు, ఈ అంశం గురించి శ్రీమతి పి దేవి గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు

0: ఈ పూట రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు వింటారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: तब तक ये पॉसिबल नहीं है कि आप विकसित भारत के गोल को अचीव कर पाएं, जिसकी वजह से ये हुआ है कि एक सेल्फ हेल्प ग्रुप की मूवमेंट इस देश में चल रही है। करीब 80 लाख सेल्फ हेल्प ग्रुप्स इस वक्त कार्यरत हैं। उन सेल्फ हेल्प ग्रुप्स में महिलाएं जो भाग ले रही हैं, लखपति दीदी योजना उसके तहत ये कोशिश कर रही है कि हर महिला 1 साल में 1 लाख रुपए अपने बलबूते पर कमा सके। उसमें तरीके तरीके के प्रावधान किए गए हैं, जैसे द्रोण दीदी का प्रोग्राम भी उसके साथ इंटीग्रेट किया गया है। कुछ महिलाएं द्रोण दीदी प्रोग्राम के तहत ट्रेनिंग लेकर खेतों में ड्रोन के माध्यम से मतलब पेस्टिसाइड्स छिड़काव कर रही हैं या और बहुत चीज़ें कर रही हैं। सिमिलरली कुछ लोगों को आप हॉर्टिकल्चर में इन्वॉल्व कर रहे हैं। इस तरीके से डाइवर्सिफाई किया जा रहा है, फिशरीज में भी इन्वॉल्व कर रहे हैं महिलाओं को। उनका फाइनेंशियल जो इक्वेशन है, फाइनेंशियल जो एम्पावरमेंट है, उसको बढ़ाने की कवायद है। और एक चीज़ की वर्ल्ड बैंक की अभी एक बहुत इंपॉर्टेंट रिपोर्ट आई थी, जिसको हम जिनी इंडेक्स के नाम से जानते हैं। वो देशों को मापती है इस माध्यम से कि कितनी इक्वल सोसाइटीज़ हैं और जो फ्रूट्स ऑफ पावर हैं वो कितनी इक्वली डिस्ट्रीब्यूटेड हैं लोगों में। ये जितना कम होता है इसका वैल्यू, उतना एक सोसाइटी को इक्वल माना जाता है। तो वहाँ मैं पढ़ रही थी कि भारत का जो वैल्यू है जिनी इंडेक्स में वर्ल्ड बैंक की, वो 25.5 है और चाइना का 35.7 है और US का 41.8 है। कहने का मतलब है कि ये जो सरकार ने एक लैंडस्केप तैयार किया है वेलफेयरिज्म का, इससे ये प्रूव हो रहा है, और ये थर्ड पार्टी ऑडिट है, दुनिया की बहुत बड़ी एजेंसी है वर्ल्ड बैंक की, ये हम और आप नहीं कह रहे हैं या सरकारें नहीं कह रही हैं यहाँ बैठकर, ये एक थर्ड पार्टी ऑडिट, एक इम्पोर्टेंट एजेंसी कह रही है कि भारत में अब धीरे धीरे वेलफेयर बेनिफिट्स इक्वली डिस्ट्रीब्यूट होने लगे हैं। और जैसा आपने अपने वक्तव्य में कुछ देर पहले कहा कि एक्सट्रीम पावर्टी, जिसका मेजर क्या है, उसका मेजर है कि $3 से कम पर प्रतिदिन कितने लोग इस देश में रहते हैं। उसकी जो संख्या है वो 16.2% 2011-12 में थी और अब घट के 5.3% रह गई है। तो धीरे धीरे एविडेंस क्रिएट हो रही है। इसी वजह से बहुत सारी एजेंसीज, जो सरकारी ही नहीं बल्कि इंटरनेशनल एजेंसीज भी, अपने एविडेंस बेस्ड पेपर्स में ये कह रही है कि भारत अब उस तरफ बढ़ रहा है जहां उसको विकसित भारत बनने के लिए जो मैकेनिज्म्स चाहिए थे वो इन प्लेस हैं। विकसित भारत का क्या मतलब है? विकसित भारत का मतलब है कि प्रति व्यक्ति आय बढ़ानी है हमने अपनी।
1: जी,
0: अभी हम लो मिडिल इनकम कंट्री के कैटेगरी में हैं, हमें हाई इनकम कंट्री बनना है 2047 तक।
1: जी जी
0: वो
1: जी
0: बनने के लिए चर्चा की है आपने, जिन तबकों की, उनको आपको धीरे धीरे फाइनेंशियली इंक्लूसिव बनाना है, उनको एम्पावर
1: एम्पावर
0: करना है।
1: करना है। राइट राइट, थैंक यू सो वेरी मच शोमा आदिति, बोथ ऑफ यू फॉर हैविंग जॉइंड अस एंड शेयर योर व्यूज ऑन द टॉपिक। थैंक यू सो वेरी मच।
0: थैंक यू।
2: మీరు ఇంతవరకు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇంతటితో ఈ ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్రిగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాన్ని మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ అమిత్ షానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపైన ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 90% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంతృప్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తూ

ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న శ్రద్ధ ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీత

0: ആകാശവാണി മാർക്കപ്പുറം കേന്ദ്രം. കിസാൻ വാണി.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిణి శ్రీమతి గే బుజ్జిబాయి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. తెరే బిజు కా
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ఇప్పుడు వినండి, ఎల్నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి మార్కాపురం మండల వ్యవసాయాధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
6: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మేడం గారు.
7: నమస్కారం సార్.
6: మేడం గారు, ముఖ్యంగా ఇటీవల ఎలినినో అనేటువంటి మాట ఎక్కువగా వింటున్నాం. మరి గతంలో కూడా ఈ ఎలినినో అనేది వచ్చింది, కానీ ప్రజలలో ఇంత అవగాహన లేనందువల్లనో మరి పెద్దగా తెలుసుండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా అలాగే పేపర్ల ద్వారా ఇప్పుడు మనం తరచుగా వింటున్నాం. మరి ఈ నేపథ్యంలో ఎలినినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఎలినినో అంటే ఏమిటి, గతంలో ఎప్పుడెప్పుడు వచ్చింది, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము అనేటువంటి విషయాలు ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
7: అలాగే సార్. మనకి ఎలినో అనేది మనకి ఏంటంటే పసిఫిక్

మహాసముద్రంలో నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే మనకు సముద్రాల్లో ఉన్న నీరు వేడెక్కటం వల్ల దానివల్ల మేఘాలు తయారయ్యి మనకి రుతుపవనాలు వచ్చినప్పుడు వర్షపాతం అనేది పడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే మనం పంటలు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈసారి ఏంటంటే మనకి అధికంగా ఉష్ణోగ్రత అనేది పెరిగిపోవటం వల్ల మనకి ఈ ఇప్పుడు వస్తున్న ఈ ఏప్రిల్ మే నెలలో మనం ఎండాకాలము బాగా ఎండ వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఇది ఎలినో ప్రభావం. ఇది ఒక 10 సంవత్సరాలకి ఒకసారి ఇట్లాగా మనకి భూమి మీద ఎలినో ప్రభావం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కటం వల్ల అధికంగా గాలులు వేయటం వల్ల ఈ ప్రభావం అనేది ఏర్పడిందనమాట. దీని ద్వారా మనకి అధిక ఉష్ణోగ్రత పెరిగిపోవటం, వర్షాలు అనేది తక్కువగా పడడం వల్ల ఈ ఎలినో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఎక్కువగా వచ్చేసి ఏప్రిల్ మే నెలలో ఇంకా కూడా ఆగస్టు నెలలో కూడా ఉండవచ్చు. మనకి ఎలినో ప్రభావం దాదాపుగా 9 నెలల నుంచి 12 నెలలు ఉండొచ్చు. ఒక్కొక్క సంవత్సరం వచ్చేసి 2 సంవత్సరం వరకు కూడా మనకి ఎలినో ప్రభావం ఉంటుంది. మీరు అడిగినట్లుగానే ముఖ్యంగా ఇది అంతకుముందు కూడా మనం గతంలో కూడా ఎలినో ప్రభావం చూసున్నాము. అప్పుడు వచ్చేసి 1982-83 సంవత్సరంలో ఈ ప్రభావం ఉంది. ఆ తర్వాత వచ్చేసి మనకి 1997 నుంచి 98 ఉంది. తర్వాత 2015-16 సంవత్సరంలో కూడా మనం ఈ ఎలినో ప్రభావంలో అంతకుముందు కూడా మనం చూసి ఉన్నాము. దీనిని అప్పుడు ఏంటంటే మనకున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆ పంటల్ని ఎలా పండించుకున్నాము, ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నాము, ఆ రోజుని ఈసారి వచ్చే ఎలినో ప్రభావం ఏంటంటే దానికంటే కూడా 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో మనము పంటలు వేసుకోవాలి. దాదాపుగా మనకి 75% మొత్తం కూడా మనం వ్యవసాయ ఆధారిత రైతులమే ఉన్నాము. మనకున్న జనాభాలో 75% మొత్తం కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఉంటున్నాము. మనం 100% మంది కూడా ఆ వ్యవసాయ పంట మీద వచ్చిన సాగు నుంచి వచ్చిన ఆహార పదార్థాలే తినాలి. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే మనం పంటలు కానీ పశువులను కానీ లేదా మన ఆరోగ్యరీత్యా మానవులను కానీ మనం ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద ఈ ఎలినో ప్రభావము మనము దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎలినో ప్రభావం వల్ల మనకి వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత కరువులు వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత ఏంటంటే మనకి ఉష్ణోగ్రతలు అనేది అధికంగా ఉన్నదానికంటే కూడా ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పశువులు మనకి వడదెబ్బలు తగలడం, మనుషులకి ఎండలు ఎక్కువగా బయట తిరగటం వల్ల చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి వాటిని తగ్గించుకునే విధంగా మనం తీసుకోవాల్సిన మానవులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ భూమి మీద పడే పంటని మనం ఎలాగా కాపాడుకోవాలనేది మాత్రం మనం ఈ ఎలినో ప్రభావం నుంచి తట్టుకునే విధంగా మనం కొన్ని పద్ధతులను తెలుసుకుందాము. దానిలో కూడా ఏంటంటే మనకి ఎక్కువగా పంటలు పండేది మన పశ్చిమ ప్రాంతమైన మన మార్కాపురం జిల్లాలో. మనకి మామూలు వర్షపాతం వచ్చేసి 841 mm ఉండాల్సింది. ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు పడకపోవచ్చు, లేదా కొన్ని ప్రాంతాలైన ఆసియా ఖండాల్లోనూ ఆస్ట్రేలియా ఆ దేశాలలో ఏంటంటే ఉన్న వర్షపాతం కన్నా కూడా ఎక్కువగా వరదలు రావచ్చు. ఈ ఎలినో ప్రభావం ఎలా ఉంటుందంటే పడిన చోట వర్షము అస్సలు పడదు, కొన్ని చోట్ల పడిన చోట ఏంటంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువ వర్షాలు పడి వరదలు వస్తుంది. దానివల్ల కూడా 2 విధాలుగా మనము లాస్ అవుతామన్నమాట. ముఖ్యంగా మనకేంటంటే ఇంత అధిక ఉష్ణోగ్రతను మనము తట్టుకునే రకాలని కొన్ని పంట పద్ధతుల్లో కొన్ని మెళుకువలు గనక చేసుకున్నట్లయితే మనము పంటను ఈ సంవత్సరము గతంలో కూడా అన్ని పంటల్ని ఎప్పుడు ఏం చేసుకోవాలో రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని చేసుకున్నారు. కాకపోతే ఉష్ణోగ్రత అనేది అంతకుముందు ఇంతగా ఉండేది కాదు ఎలినో ప్రభావం. కానీ ఈ సంవత్సరము మనకిన్న ఈ ఎలినో ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మనము పంటల ఎంపిక, ముఖ్యంగా మనము ఎక్కువగా మన ప్రాంతం అంతా కూడా నీటి మీద ఆధారపడుతుంది, వర్షం మీద ఆధారపడుతుంది. ఆ నీరంతా భూమిలో ఉండటం వల్ల బోర్లలో ఉండే నీటి వల్ల వేసుకున్నాం. పత్తి, మిరప, తర్వాత మొక్కజొన్న అనేది ఎక్కువగా వేసుకున్నాం. వాటికి నీరు అనేది అధికంగా కావాలి. గత సంవత్సరం మనకి మాంతా సైక్లోన్ వల్ల నీరు అనేది బాగా వర్షపాతం పడడం వల్ల భూమిలో నీళ్లు ఉండటం వల్ల మనం ఈ పంటలన్నింటినీ కూడా మంచిగా పండించుకున్నాం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి కొంచెం తక్కువ నీటిలో పెరిగే పంటల్ని ఎంచుకోవాలి. ఎటువంటి అంటే జొన్న, సజ్జ, పెసర, కంది ఇలాంటి పప్పు ధాన్యాలను కనుక వేసుకున్నట్టయితే వీటికి నీటి అవసరం అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి పంటల్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే సులభంగా ఈ సంవత్సరానికి ఈ పంటలనేది వేసుకుంటూ ఉంటాము. లేదా కొన్ని మన విత్తనాల ఎంపిక కూడా ఉంటుంది. నవధాన్యాలను కిట్లల్లో 4 నుంచి 5 రకాలు తప్పనిసరిగా మనం ఎంచుకోవాలి. లేదా మనము

0: ధాన్యాలు కానీ పచ్చి రొట్టె ఎరువులు కూడా భూమి మీద వేసుకొని మనము ఆ పంటని కంప్లీట్గా భూమిని మనము సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడూ కూడా ఎండకి ఎక్స్పోజ్ కాకుండా గనక మనము కప్పిపెట్టి ఉన్నట్లయితే భూమిలో ఉండే నీటిని ఆవిరి రూపంలో బయటికి పోనీయకుండా ఉంచినట్లయితే మనం అన్ని పంటలు వేసుకొని సాగు చేసుకోవచ్చు. మనం ముందు విత్తనం ఎంపిక చేసుకున్నాము, ఆ తర్వాత ఏంటంటే మనకిప్పుడు నీటిని సంరక్షించుకోవాలి. ఆ నీటిని ఎలా సంరక్షించుకోవాలి, పడిన వర్షాన్ని బయటికి పోనీయకుండా మన పొలంలోనే లోపల భూమిలో కింకింప చేసే పద్ధతులను పాటించుకోవాలి. ఆ తర్వాత నేల సంరక్షణ చేసుకోవాలి. పడిన వర్షము ఒక్కొక్కసారి అధిక వర్షాలు పడవచ్చు, ఈ ఎల్లిన ప్రభావం వల్ల అసలు వర్షపాతం పడకపోవచ్చు. అధిక వర్షాలు పడి మన నేల కోత అనేది ఏర్పడకుండా ఉండేటట్టు మన నేలను కూడా సంరక్షించుకోవాలి.
1: ఓకే మేడం గారు, ఎలినినో ప్రభావం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఎలినినో అంటే ఏమిటి, గతంలో ఎప్పుడెప్పుడు వచ్చింది అనే విషయాలు వివరించారు. మరి వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు కూడా తెలియజేశారు. మరి ఈ ఎలినినో ప్రభావం అధిగమించాలంటే మనం ఎదుర్కొనేటువంటి పద్ధతులను తెలియజేయండి.
0: అలాగే సార్, మనం ఎదుర్కొనే పద్ధతులు వచ్చేసి డ్రౌట్ ప్రోనింగ్ మోడల్స్ అని కొన్ని మోడల్స్, తర్వాత హాఫ్ మూన్ మోడల్స్ అనేవి ఉన్నాయి, తర్వాత వచ్చేసి పిఎండిఎస్ విధానాలని అనుసరిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం చేసుకునే రైతు సోదరులందరికీ కూడా మనం న్యాచురల్ ఫార్మింగ్ని అంటే అసలు రసాయనాలు ఉపయోగించకుండా పంట భూమి మీద 365 రోజులు పంటని గనక సాగు చేసినట్లయితే మన భూమిలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో పైకి పోనీయకుండా భూమిలోనే నీటిని ఉంచుకునే విధంగా కొన్ని పద్ధతులను పాటిస్తున్నాము. దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే హాఫ్ మూన్ మోడల్స్, దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే కొండ ప్రాంతాలలో మన పొలానికి పైన వాలుగా ఉండే కొండ ప్రాంతం ఏదన్నా ఉంటే ఒక చంద్రాకారంలో గనక మనము మనం కందకాల్లాగా చేసుకున్నట్లయితే, అంతకుముందు మనం పొలం చుట్టూ కందకం చేసుకునే వాళ్ళం, ఆ గుంతలలో పైనుంచి పడ్డ వర్షం అంతా కూడా దాంట్లో కింకింప చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే దానికంటే కూడా అడ్వాన్స్ మోడల్స్ అనేసి ఒక అర్ధచంద్రాకారంలో గినక మనము అక్కడక్కడ మన పొలం పై వైపున గినక చేసుకున్నట్లయితే పైన పడిన వర్షము ఆ చంద్రాకారం లోపలికి వెళ్ళి ఆ భూమిలోనే మన పొలంలోనే నీరు ఇంకింపచేసి మన పంట పొలాన్ని మనం సాగు చేసుకోవచ్చు. అలాంటి మోడల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనం పిఎండిఎస్ అంటే ఈ విధానంలో మనం విత్తనాలని ముందుగానే వేసుకుంటాము, అంటే వర్షాలు పడినా పడకపోయినా కూడా దాదాపుగా 21 రకాల విత్తనాలని మనము పంటలోనే మనం సాగు చేసుకుంటాం. ఈ మోడల్లో ఏంటి అంటే పిఎండిఎస్ మోడల్లో మనం విత్తనం చుట్టూ ఒక కవచం లాగా ఏర్పరిచి మనం భూమిలోనే అంత మనం విత్తనం విత్తుకోవాలంటే 20 నుంచి 25 సెంటీమీటర్ లోతుల్లో మనం విత్తనం విత్తుకుంటాం. కానీ దీనికి 5 సెంటీమీటర్ లోతుల్లోనే మనం విత్తనం విత్తి తర్వాత ఏంటంటే ఈ పిఎండిఎస్ పద్ధతి నందు ఏంటంటే విత్తనం చుట్టూ మనం ఒక కవచంలాగా ఏర్పాటు చేయాలి. ఆ పద్ధతి గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఈ పిఎండిఎస్ పద్ధతి ద్వారా వాతావరణంలో నుంచిన ఏదన్నా మనకి తెగుళ్ళు కూడా మన విత్తనానికి సోకకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి నేల కానీ గాలి కానీ మనకి గాలి ద్వారా వచ్చే ఏదన్నా తెగులు పురుగు కానీ మనకి విత్తనాన్ని సోకకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ పద్ధతికి మనకు కావాల్సింది బీజామృతం ఒకటి, బంకమట్టి ఒకటి, ఘనజీవామృతం ఒకటి, బూడిద ఒకటి, ఒక ప్లాస్టిక్ ట్రే. మనకి దాదాపుగా విత్తనాలు వచ్చేసి కందులు, తర్వాత మనకి పప్పు ధాన్యాలని ఏవైనా వేసుకోవచ్చు, ఆముదము అలాంటి, తర్వాత మనకి నూనె జాతికి చెందిన విత్తనాలు, వీటన్నిటినీ కూడా మనం ఈ పీడిఎస్ పద్ధతి ద్వారా మనం భూమిలోకి వేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఆ విత్తనం చుట్టూ కూడా ఒక కవచం లాగా ఏర్పరచుకొని మన భూమిపైన చల్లుకుంటాము. దీని పద్ధతి ద్వారా ఏంటంటే మనకి వర్షం పడినా పడకపోయినా కూడా మనం విత్తనము దాదాపు 6 నెలల వరకు మన భూమి మీద ఉంటుంది, ఏ పక్షులు కూడా దీన్ని తినవు. తర్వాత వచ్చేసి దీని పద్ధతి ద్వారా ఏంటి అంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో మనం దీని చుట్టూ ఒక కవచం లాగా ఏర్పరుస్తాము, అదంతా కూడా మొక్కకి బలాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ పీడిఎస్ పద్ధతి ఎలా చేసుకోవాలంటే ముందుగా విత్తనాలని ఒక ప్లాస్టిక్ ట్రేలో కానీ లేదా గోనె సంచుల్లో కానీ వేసుకుంటాము. దీని చుట్టూ కూడా మనము బీజామృతము అనే దాన్ని విత్తనం చుట్టూ వేసుకుంటాము. అంటే బీజామృతం దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి వైరస్ ఫంగస్ ఏదన్నా ఆ విత్తనం చుట్టూ గనుక ఉంటే దాన్ని ఏది కూడా సోకకుండా నెక్స్ట్ ఆ విత్తనాల్లో పంటకి ఏది సోకకుండా ఆ బీజామృతం ద్వారా అది చనిపోతుంది అనమాట, ఆ వైరస్ ఏదన్నా ఉంటే. మనం తర్వాత మొదటగా ఏంటంటే జల్లించుకున్న బంకమట్టిని దాని చుట్టూ కూడా కప్పుకుంటాము. ఈ విత్తనం చుట్టూ పద్ధతి ఏంటంటే మనకు బీజామృతాన్ని కొంచెం విత్తనం మీద చల్లుకొని అన్ని రకాల విత్తనాలన్నీ కూడా మన ఒక గోనె సంచి కానీ లేదా ప్లాస్టిక్ ట్రీలో కానీ విత్తనాలన్నీ వేసుకొని

0: ఆ విత్తన సైజుని బట్టి వేసుకుంటాము. కందులు అయితే కందులు వేసుకుంటాము, ఆముదాలు అయితే ఒకసారి వేసుకుంటాము. దీని చుట్టూ బీజామృతం చల్లుకొని ఆ తర్వాత దాన్ని మనం ఒక చుట్టూ సర్కిల్ లాగా లేదా ముందుకు వెనక్కి దాని చుట్టూ అది మొత్తం విత్తనానికంతా పట్టే విధంగా చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏంటంటే బంకమట్టిని చల్లుకుంటాము. ఆ బంకమట్టిని చల్లుకున్నప్పుడు ఏంటంటే మనం ముందుగా బీజామృతం చల్లుకున్నప్పుడు వైరస్ రాదు. ఈ బంకమట్టిని చల్లుకున్నప్పుడు ఆ బీజామృతాన్ని బయటికి పోనీయకుండా ఈ బంకమట్టి అడ్డుగా ఉంటుంది. మన విత్తన సైజు ఒక చిన్న గింజ 2 నుంచి 3 పరిమాణంలో ఉంటే, సెంటీమీటర్ పరిమాణంలో ఉంటే, ఇదేంటంటే దానికంటే 3 రెట్లు ఎక్కువగా మనం బంకమట్టిని దాని చుట్టూ ఒక గోళంలాగా తయారు చేస్తాము. దాన్ని సర్కిల్లో తిప్పినప్పుడు ఆ విత్తనం చుట్టూ ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. ఒక బంతి లాగా ఏర్పడుతుంది. ఆ తర్వాత పొరలో బాగా జల్లించిన ఘనజీవామృతం తీసుకుంటాం. ఇది 3 నుంచి 5 రెట్లు ఉండే విధంగా చూసుకుంటే మనకేంటంటే ఒక బంతిలాగా తయారవుతుంది. ఇది తిప్పుతూ ఉన్న కొద్దీ మనకు ఒక క్రికెట్ బంతిలాగా అవుతుంది. ఇది మనం ఫస్ట్ విత్తనం కంటే కూడా 3 నుంచి 5 రెట్లు ఎక్కువ పెద్ద సైజులో ఉంటుందన్నమాట. తర్వాత మూడో పొరగా మనము బూడిదని తిప్పుకోవాలి. మనం ఇలా ఈ విత్తనాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, మనము వర్షం పడినా పడకపోయినా భూమి మీద మనము ఏప్రిల్ మే నెలలో విత్తనం చల్లేసుకుంటాము. చల్లేసుకున్నప్పుడు మనకి పైనుంచి వర్షాలు పడినప్పుడు ఆ విత్తనం చుట్టూ ఉండే ఈ పొరలన్నీ కూడా వాటికి ఆహారం లాగా ఉపయోగపడుతుంది. తర్వాత చీమలు కానీ లేదా ఎటువంటి వైరస్లు సోకకుండా మనము ఘనజీవామృతము, జీవామృతము, బూడిద ఇవన్నీ చల్లినప్పుడు దానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడున్న కాలంలో ఎలినను తట్టుకోవాలి అంటే మనకు భూమిలో కావలసినంత నీటి ఎద్దడి అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇది నీటిని ఎద్దడిని తట్టుకునే విధంగా ఈ పీడిఎస్ పద్ధతిని మనం ఆల్రెడీ గతం నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము అందరు రైతుల్ని కూడా అందుబాటులో ఉండే విధంగా మనకి ఏపీసీఎన్ఎఫ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి గ్రామంలో 15 కేజీలతోటి ఒక కిట్టును కూడా అందిస్తున్నారు. ఆ కిట్టును మనం సబ్సిడీ రూపంలోనే రైతులు తీసుకొని మనము పంట పొలాల్లో గనుక వేసుకున్నట్లయితే మనకి పప్పుధాన్యాలు కానీ ఈ సంవత్సరం మనం వేసుకునే పంటలన్నిటికీ కూడా ఈ పద్ధతిని ఉపయోగించుకున్నట్లయితే మనము కొంతవరకు ఎలినోను తట్టుకొని వ్యవసాయం అనేది చేసుకోగలుగుతాము. ఈ పిడిఎంఎస్ పద్ధతి అనేది మన ఎలినో ప్రభావం ఉన్నా లేకపోయినా కూడా మనం పంటలు వేసుకోవాలనుకుంటున్నప్పుడు 360 రోజులు మన భూమిని కప్పి ఉంచే విధంగా చేసుకోవాలంటే మన విత్తనం చుట్టూ గినక ఇవన్నీ చేసుకుంటే తక్కువ పెట్టుబడితోటి మనము రసాయనాలు అనేది ఉపయోగించకుండా మనకి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఈ పద్ధతులు ఉపయోగించుకుంటాం. పెట్టుబడి అనేది తక్కువగా ఉంటుంది, ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరినీ కూడా ఈ సంవత్సరం ఏంటంటే రసాయన ఎరువుల్ని తగ్గించుకోవాలి, తర్వాత ఈ ఎలినను తట్టుకునే విధంగా చేసుకోవాలి, తర్వాత మనకేంటంటే దిగుబడి అనేది రావాలి. కాబట్టి మనకి ప్రభుత్వమే మన కొత్త పద్ధతులు ఉపయోగించుకొని రైతు సోదరులందరికీ కూడా ఈ ప్రతి గ్రామంలో కూడా మనకు సిఆర్పీలను ఉంచుతున్నాము. వాళ్ళు మనకి కషాయాలు తయారు చేసుకోవడం కానీ, విత్తన శుద్ధి చేసుకోవడం కానీ, బీజామృతం ఘనజీవామృతం చేసుకోవడం కానీ, తర్వాత మనకు ఆకులతోటి దశబలి కషాయము ఇవన్నీ చేసుకోవటం వల్ల మనకి భూమి మీద ఏ పైరైనా ఉండనివ్వండి, తెగులు కానీ పురుగు కానీ లేదా మనకి బలం కానీ ఏదైనా ఏ రసాయన ఎరువులను తగ్గించుకునే విధంగా వీటిని ఉపయోగించుకొని మనము ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ పద్ధతులన్నింటినీ తీసుకొచ్చింది.
1: అంటే మనము సరైన సమయంలో విత్తుకున్నప్పుడు సరైన సమయంలో వర్షాలు పడకపోయినా కూడా ఉపయోగపడుతుందన్నమాట
0: ఈ పద్ధతి అనేది. ఉపయోగపడుతుంది సార్.
1: ఓకే మేడం, బాగుంది. మరి ఈ ఎల్నినో ప్రభావం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లోనే కాకుండా ఎప్పుడైనా ఈ పద్ధతిని ఉపయోగించుకుంటే మంచిదంటున్నారు. బాగుంది మేడం. మరి ఇంకా ఈ ఎల్నినో ప్రభావం రైతులు తీసుకునే జాగ్రత్తలలో భాగంగా వ్యవసాయం మీద చెప్పుకున్నాం, వాతావరణం మీద చెప్పుకున్నాం, మరి నీటి గురించి కూడా చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ముఖ్యమైన సూచనలు ఉన్నాయంటారా?
0: మనం ఎలినో ప్రభావం వ్యవసాయం మీదనే కాకుండా పశువులు కూడా, మనకి పాడి ఉంటేనే పంట ఉంటుంది, ఈ రెండు ఉంటేనే రైతు వ్యవసాయం చేసుకుంటారు. మనం వ్యవసాయం పంటని మాత్రమే చూసుకున్నాము కానీ మనకి ప్రతిదీ కూడా రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే మన పశువుల పేడ అనేది కంపల్సరిగా ఉండాలి. ఆ పశువుల పేడ ఉండాలంటే అవి కూడా ఈ ఎలినోని తట్టుకొని ఉండాలి. వీటిని తట్టుకొని ఉండాలంటే జీవాలను కూడా మనము సరే ఎండాకాలంలో ఎక్కువగా కాకుండా పొద్దున పూట తీసుకెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం తీసుకొచ్చి వాటికి సరైన ఆహారం అందించేలాగా చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి తగు నీళ్లు ఉండేటట్టు చూసుకోవాలి.

0: ఎండలలో ఎక్కువగా మనుషులే కాదు జీవాలను కూడా మనం కాపాడుకోగలగాలి. తర్వాత వచ్చి మనం ఏంటంటే ఇప్పుడు పెంపుడు జంతువులు, తర్వాత వీధిలో ఉన్న జంతువులకు కూడా మనం సహాయం చేసుకోవాలి.
1: ఓకే మేడం, బాగుంది. పాడి పంటల గురించి కూడా చెప్పారు, ఈ హాఫ్ మూన్ మోడల్ గురించి ముఖ్యమైన విషయాలు తెలియజేయండి.
0: సార్, మనకి హాఫ్ మూన్ మోడల్ పద్ధతిని ఏటీపీ పద్ధతి అంటాము. అది కాకుండా డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ అనేది కూడా ఈ వ్యవసాయంలో మనం చేసుకోవచ్చు. వ్యవసాయంలో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడానికి రూపొందించారు ఈ విధానాన్ని. వర్షాభావం ఉన్నప్పటికీ రైతులు కొంత ఆదాయం సమకూర్చుకోవాలంటే ఈ డ్రాట్ బోర్డింగ్ మోడల్ని మనం చేసుకోవాలి. దీంట్లో వర్షాభావ పరిస్థితుల్లో నేలలు ఖాళీగా ఉంచకుండా నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా కంది, ఆముదము, జొన్న, సజ్జ లేదా గోరుచిక్కుడు, అలసందలు అలాంటి మనకు అనుకూలమైన పొలాలన్నీ కూడా దున్నుకుంటూ విత్తనాలు నాటే విధంగానే ఈ డ్రాప్ భూమి మోడల్ అంటారు. ఈ మోడల్లో వచ్చేసి మనం విత్తనాలను విత్తుకున్న తర్వాత దాని చుట్టూ కూడా ఒక 3 సెంటీమీటర్లో కొంచెం గుంతలాగా చేసుకోవాలి. ఆ గుంత చుట్టూ అటు ఇటుగా మనము ఏదైతే ఉంటుందో ఆ 3 అడుగులకి వృత్తాకారంలో గుంత తవ్వుకున్న తర్వాత ఆ గుంత మధ్యలో మనం కంది కానీ ఆముదం కానీ లేదంటే మనకి ఒక్కో రకం విత్తనాన్ని మనం మధ్యలో వేసుకుంటాము. ఆ విత్తనం వేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనకి నీళ్ళని అందులో మనం పాదులలో గినక పెట్టుకున్నట్లయితే మనం ఈ సంవత్సరానికి మనకు ఆ ఈ ఈ డ్రాఫ్ట్ ప్రూఫింగ్ మోడల్ ద్వారా మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి విత్తనానికి కూడా 3 సెంటీమీటర్లో చుట్టూ ఒక గుంతలాగా చేసుకోవాలి. ఆ పద్ధతిని మనము డ్రాఫ్ట్ ఫుడ్ మోడల్ అంటాము. అయితే ఆ గుంత లోపల విత్తనం వేసుకుంటాము. కొసలల్లో వచ్చేసి మనకి ఇంకేదైనా తీగ జాతి మొక్కలు గినక వేసుకున్నట్టయితే ఆ పంటను కూడా మనం చేతికి అందించుకోగలుగుతాము.
1: ఓకే మేడం, ఈ ఎలినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాతావరణంపై ప్రభావం గురించి, గతంలో వచ్చిన ఎలినో ప్రభావాన్ని ఎలా అధిగమించాము అనేటువంటి విషయాలు, ఎదుర్కోవడానికి మంచి పద్ధతుల గురించి రైతు సోదరులకు చక్కగా వివరించారు. మార్కాపురం మండల వ్యవసాయాధికారిణి శ్రీమతి కె బుజ్జిబాయి గారికి ధన్యవాదాలు మేడం. నమస్తే.
2: మీరు ఇంతవరకు ఎల్నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మార్కాపురం మండల వ్యవసాయాధికారిణి శ్రీమతి కె బుజ్జిబాయి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు.
3: గొప్ప పని అదుగు ఆ పిల్ల పైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

మొద్దు మీదకి తీసుకుపోయి తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పందెమాటగాడు ఆరే జీవిరనన్నదే, ఎమ్మ కోడి పందెమాటగాడు.

0: la llevarte de
1: ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ప్రకటించిన అంశం వెంటనే
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలు ఉంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
2: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల

0: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్థ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్థ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
0: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్ లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
1: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది?
0: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా, అంటే ప్రైవేట్ గాని గవర్నమెంట్ గాని ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
1: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
0: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్, అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ NGOs నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
1: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందంటారు?
0: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక NGO సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
1: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
0: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి, మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆడపిల్లలను పుట్టనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేసాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేసామండి. 9 KGBS లో చదివేటువంటి

0: 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేసాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్ బయటకు తీసుకురావడం జరిగింది. కొన్ని యాక్టివిటీస్ తోటి ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది.
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్ కు వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళ కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డివి యాక్టివ్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తా ఉంటాయండి. అండ్ బీబీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా స్వదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: ప్రస్తుతానికి స్వదార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటిషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కొని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడవో ప్రోగ్రామ్, బేటీ బచావో బేటీ పడవో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తర్వాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తా ఉంటాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళని తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం కానీ వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్సెక్టోర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్ ఇస్తా ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది, మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్

0: చేస్తా ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు, పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు. మీరు మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెనేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్సే తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో గానీ ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళ సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ആകാശവാണി മാർക്കപ്പുറം കേന്ദ്രം. യുവവാണി.

0: ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి విద్యా ఉద్యోగ సమాచారం శీర్షికన శ్రోతలు తెలుసుకోబోతున్నారు ఉద్యోగ సమాచారం. యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ 2026 నోటిఫికేషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ త్రివిధ దళాల్లో ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ 2026 ఎగ్జామినేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల సంఖ్య 394 కాగా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 పోస్టులు, ఆర్మీ వింగ్ 208, నేవీ 42 ఖాళీలు, ఎయిర్ ఫోర్స్ వింగ్ 120 ఖాళీలు, నేవల్ అకాడమీలో 24 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

0: అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూప్లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయస్సు: అభ్యర్థులు 2008 జనవరి 1వ తేదీకి ముందు, అదేవిధంగా 2011 జనవరి 1వ తేదీకి తరువాత జన్మించి ఉండకూడదు. ఎంపిక విధానం: ఎంపిక విధానం ప్రధానంగా 2 దశల్లో చేపడతారు. తొలుత రాత పరీక్ష ఉంటుంది, అనంతరం SSB ఇంటర్వ్యూ ప్రక్రియ, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తుది జాబితాలో నిలిచిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ సైతం విజయవంతంగా పూర్తి చేసుకుంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ప్రారంభ స్థాయి ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ లేదా గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 9/6/2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా upscionline.nic.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి upscionline.nic.in.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా శ్రోతలు ఈరోజు తెలుసుకోబోతున్న అంశం ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం అత్యంత వైవిధ్యభరితమైనది. రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని ప్రధానంగా మూడు సహజ విభాగాలుగా విభజించవచ్చును. మొదటగా తీర మైదానం, రెండవది తూర్పు కనుమలు, మూడు పశ్చిమ పీఠభూమి, నాలుగు నదీ వ్యవస్థ. మొదటగా తీర మైదానం గురించి తెలుసుకుందాం. బంగాళాఖాతం వెంబడి దాదాపు 974 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం, కాగా తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి. భారత ప్రామాణిక రేఖాంశం అయిన 82.5 డిగ్రీల రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడ మీదుగా వెళుతుంది. ఈ తీర మైదానం తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది. ఈ మైదానం చాలా వరకు నదులు తెచ్చిన ఒండ్రు మట్టి వలన ఏర్పడింది. ఇది ఉత్తరాన శ్రీకాకుళం ఉన్న మహేంద్రగిరి నుండి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు వరకు విస్తరించి ఉంది. ఈ తీర మైదానం ఉత్తర దక్షిణ భాగాల్లో సన్నగా ఉంటుంది. మధ్య భాగంలో కృష్ణా గోదావరి నదులు ఏర్పరిచిన డెల్టాల వల్ల సుమారు 166 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. కృష్ణా గోదావరి, వంశధార, నాగావళి మరియు పెన్నా నదుల డెల్టాల కారణంగా ఈ ప్రాంతం అత్యంత సారవంతంగా రూపొంది, వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు వంటి నగరాలు ఈ తీర మైదాన ప్రాంతంలో ఉన్నాయి. తీర మైదానాన్ని సాధారణంగా మూడు ప్రధాన విభాగాలుగా గుర్తిస్తారు. మొదటగా ఉత్తర తీర మైదానం, రెండవది మధ్య తీర మైదానం, మూడవది దక్షిణ తీర మైదానం. మొదట ఉత్తర తీర మైదానం గురించి తెలుసుకుందాం. ఒడిషా సరిహద్దు నుండి గోదావరి వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ తీర మైదానం విస్తరించి ఉంది. ఇక్కడ తీర మైదానం కాస్త ఇరుగ్గా ఉంటుంది. రెండవదిగా చెప్పుకునేది మధ్యతీర మైదానం. డెల్టా ప్రాంతంగా చెప్పబడే మధ్యతీర మైదానం గోదావరి, కృష్ణా నదుల వలన ఏర్పడిన విశాలమైన మైదానం మరియు ఈ ప్రాంతం అత్యంత సారవంతమైన జోన్. మూడవది దక్షిణ తీర మైదానం. కృష్ణా డెల్టా నుండి పులికాట్ సరస్సు దాదాపుగా తమిళనాడు సరిహద్దు వరకు విస్తరించి ఉంది. దీన్ని కోరమండల తీరంలో భాగంగా కూడా పరిగణిస్తారు. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్న కొల్లేరు సరస్సు భారతదేశపు అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి. నెల్లూరు, తిరుపతి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఒక ప్రసిద్ధ ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు. విశాఖపట్నం సహజ సిద్ధమైన ఓడరేవు, అలానే కాకినాడ, గంగవరం మరియు కృష్ణపట్నం ప్రధాన ఓడరేవులు. ఈ మైదానాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ తీర మైదానంలో ఉన్నాయి. రెండవదిగా తూర్పు కనుమల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలు బంగాళాఖాతానికి సమాంతరంగా విస్తరించి ఉన్న విచ్ఛిన్నమైన పర్వత శ్రేణులు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా దక్కన్ పీఠభూమికి తూర్పు అంచున ఉన్నాయి. తూర్పు కనుమల్లోనే అత్యంత ఎత్తైన శిఖరం జిందగడ

0: ఈ పర్వత శిఖరం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఉంది. దీని ఎత్తు 1690 మీటర్లు. ఆంధ్రప్రదేశ్లో రెండవ ఎత్తైన శిఖరంగా గుర్తింపు పొందిన మరొక శిఖరం అర్మకొండ. దీన్నే సీతమ్మకొండ అని పిలుస్తూ ఉంటారు. దీని ఎత్తు 1680 మీటర్లు. ఇది గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. తూర్పు కనుమలను తూర్పు కొండలు అని పిలుస్తారు. అరకు, లంబసింగి, పాడేరు, అనంతగిరి మరియు పాపికొండలు వంటి పర్యాటక ప్రాంత హిల్ స్టేషన్లు ముఖ్యంగా ఈ తూర్పు కనుమల శ్రేణిలోనే ఉన్నాయి. ఈ తూర్పు కనుమలు దట్టమైన అడవులు, అరుదైన వన్యప్రాణులకు మరియు జలపాతాలకు నిలయంగా ఉన్నాయి. ఈ కనుమలు చార్న్క్వైట్ కోండలైట్ శిలలతో ఏర్పడ్డాయి. వీటి సగటు ఎత్తు 1200 మీటర్లు. తూర్పు కనుమలను తూర్పు శ్రేణులు అని, దక్షిణాన ఉన్న తూర్పు కనుమలను కడప శ్రేణులు అని పిలుస్తారు. ఈ కనుమల గుండా గోదావరి, కృష్ణ, పెన్న మరియు వంశధార వంటి ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రమైన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ తూర్పు కనుమల్లోనే నల్లమల శ్రేణుల్లో ఉంది. ఈ ప్రాంత రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిషన్ తూర్పు కనుమలు వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను కూడా చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలో భాగంగా పశ్చిమ పీఠభూమి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ భాగాన్ని భౌగోళికంగా పశ్చిమ పీఠభూమి లేదా రాయలసీమ పీఠభూమి అంటారు. ఇది దక్కన్ పీఠభూమిలో తూర్పున ఉన్న భాగం. ఈ పీఠభూమి ప్రధానంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యజాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ పీఠభూమి ప్రాంతం సముద్రమట్టానికి సగటున 150 నుండి 750 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతం ఖనిజాలకు ప్రసిద్ధి. కడప శ్రేణి శిలల వలన ఇక్కడ సున్నపురాయి, రాతినార, పలకనాయి, మైక మొదలైన ఖనిజాలు లభిస్తాయి. ఈ ప్రాంతంలో పాక్షిక శుష్క వాతావరణం ఉంటుంది. ఈ పీఠభూమి ద్వారా ప్రవహించే ముఖ్యమైన నదులు పెన్న, పాపాగ్ని, చిత్రావతి. మీరు ఇంతవరకు తెలుసుకుందాం రెండు శీర్షికన ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం గురించి తెలుసుకున్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఈ అంశం గురించి తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: వేటూరి గారి సాహిత్యంలో సీతాకోకచిలుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

0: సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జి కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: కార్యక్రమంలో చివరిగా లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా, సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని

0: సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్తల వివరాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్ధిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ధి చెందడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है. अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्र में उच्च शिक्षा प्राप्त की है. कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है. अपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां हासिल की है वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है.
0: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలు ఉన్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపట్టారు. జమ్మూకాశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
2: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్ వై క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ and encroachment of no man's land we have established bilateral mechanisms to deal with all aspects of boundary matters it should be clear to all concerned that there is no role for any third parties in a bilateral matter between india and nepal
0: deshamlo ippatavarku ebola virus vyadhiki sambandhinchina okka case kuda namoodu kaledani kendra aarogya mantritva shaka telipindi. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చిన వారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్ పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట్ర మంత్రి మ్యారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత జర్మనీ దేశాల మధ్య

0: సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు, ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ధి రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సిడిసిలకు రెండవ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సిడిసికి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని జైశంకర్ వ్యక్తం చేశారు. వాతావరణం. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తాంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండి శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: Southwest monsoon is likely to set in over Kerala around 4th June 2026. Apart from that, isolated heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 cm, very likely over Kerala during next 7 days. Also, isolated heavy rainfall, that is rainfall amounting 7 to 11 cm, likely over Tamil Nadu and Karnataka during next 6 to 7 days. Moderate to severe thunderstorm activity along with gust wind speed reaching 40 to 50 likely over many parts of the country.
0: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రదానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74,669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23,483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలేకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్, నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి

తిరి సినిమా పాటల కార్యక్రమంలో మొదటిగా వినబోతున్న చిత్రగీతం వరికుప్పాల యాదగిరి గీత సాహిత్యానికి ఘంటాడి కృష్ణ వరికుప్పాల సంగీతం అందించగా హరిహరన్ పాడిన పాట వింటారు. చిత్రం కొత్త కథ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జంక్షన్ ఈ చిత్రం నుండి ఉషా పాడిన పాట వింటారు. సంగీతం అందించారు జాన్ సొలొమన్.

0: 4202233.
1: జంక్షన్. ఈ చిత్రం నుండి ఉషా పాడిన పాట వింటారు. సంగీతం అందించారు జాన్ సొలొమన్. గీత సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రామజోగయ్య శాస్త్రి గీత సాహిత్యానికి కోటి సంగీతం అందించగా కౌశల్య పాడిన పాట వింటారు. చిత్రం ఏక్ పోలీస్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న చిత్రగీతం రామజోగయ్య శాస్త్రి గీత సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించగా ఎస్పి చరణ్ కల్పన పాడిన పాట వింటారు. చిత్రం ఒంటరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరం ద్వారా మొదటి పాటను కోరు శ్రోత. గీతమాలిక కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటూ ఉత్తరాన్ని రాస్తున్నారు. ఏలూరు నుండి రాస్తున్న అభిమాన శ్రోతలు ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వారందరూ కోరుతున్నారు స్వాతిముత్యం సినిమా నుండి మనసు పలికే పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం మీరు మించిన పాటని ఈనాటి మన కార్యక్రమ స్వాగత గీతంగా ఆహ్వానిద్దాం.

ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి పంపిన శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వారు కోరుతున్నారు డాడీ చిత్రం నుండి గుమ్మాడి గుమ్మాడి పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటను విందాం.

మంచి మనసులు చిత్రం నుండి పి సుశీల ఘంటసాల గారు పాడిన నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వు లేక తావి విలువలేదులే, ఇది నిజములే అంటూ రాస్తున్నారు. దాశరథి పాట రచన చేశారంటూ, సంగీతం కెవి మహాదేవన్ అందించారంటూ ఈ పాటని కోరిన వారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, చైత్రికశ్రీ, ఎం సుధారామయ్య. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాట.

గీతమాలిక కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటూ ఉత్తరాన్ని ప్రారంభిస్తున్నారు. మీకు కూడా మా యొక్క నమస్కారాలండి. ఈ ఉత్తరాన్ని పాలకుల నుండి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి పంపిన శ్రోతలు. వారు కోరుతున్నారు పెద్దక్కయ్య చిత్రం నుండి ఎదురు చూసే కళ్ళలో పాడినవారు ఘంటసాల గారు, పి సుశీల గారు అంటూ తెలియజేస్తున్నారు. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటను విందాం.

యువతరాన్ని మల్లాపూర్ హైదరాబాద్ నుండి పంపిన శ్రోతలు అనుమల్ల మహేష్, రజని, నయన, రాజేశ్వరి, నాగరాజు, అనుమల్ల హంషిని, హరిణి, మోక్షిత్, రాజేష్, లలిత, సుధీర్, రజిత, మణిదీప్, అనుమల్ల శంకర్, కోరుట్ల మణిచంద్ర. వారు కోరుతున్నారు ఘంటసాల పాడిన దేవదాస్ చిత్రం నుండి జగమే మాయ పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాట.

ఈనాటి మన గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటల కార్యక్రమానికి చివరిగా అందిన ఉత్తరం మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటూ ప్రారంభిస్తున్నారు. వారు కోరుతున్నారు విచిత్ర బంధం చిత్రం నుండి ఘంటసాల పిశీలమ్మ పాడిన అందమైన జీవితం అద్దాల సౌదం పాటని ప్రసారం చేయమంటూ ఈ ఉత్తరాన్ని రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, రుతుకుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రతిక, భానుశ్రీ, శ్రీ రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు కోరుతున్నారు. తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాట.

మీరు ఇంతవరకు గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి గీతమాలిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: సంగీత కార్యక్రమంలో వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్

జైవలో శ్రీకృష్ణ భగవానికి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజున భాగవతంలోని కుచేలోపాఖ్యానం అనే హరికథను గానం చేస్తున్నాను. వినితరించ ప్రార్థన.

వసుదేవుడు కృష్ణునికి బలరామునికి ఉపనయనం కావించి విద్యాభ్యాసం చేయించనించి గురువైనటువంటి గర్గ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. కృష్ణునికి బలరామునికి విద్యాభ్యాసం చేయించదగ్గ ఎవరి దగ్గర చేయిస్తే బాగుంటుంది, అలాంటి విద్వాంసులు ఎవరైనా ఉన్నారా అని గర్గ మహర్షిని కోరగా, అందుకు గర్గ మహర్షి వసుదేవ, ఇతటికి దాపున వెలయు నిద్ద జనపదంబు, ఇతటికి దాపున వెలయు నిద్ద జనపదంబు విద్యా నిలయము సుధామపురము, దాన సాందీపుడను మునిదనరు అతట కృష్ణు చది.

వేదవేదాంగ పారంగతుడైన సాందీప ముని వద్ద విద్యాభ్యాసం చేయించమని తెలిపినాడు. వసుదేవుడు ఒక శుభముహూర్తాన రథంపై బలరామకృష్ణులను ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు. బలరామకృష్ణుడు ఇరువురు కూడా ఆశ్రమంలో సాందీపని పాదాలకు నమస్కారం చేయగా ఆ సాందీప మహర్షి కృష్ణ పరమాత్మను చూచి పారవశ్యంతో, కృష్ణయ్యా

వైద్యా, చతుర్దశ భువనాలను నీ బొద్దలో దాచుకున్న మహానుభావుడివి. జగద్గురువు అయిన నీకు గురువు ఎవరున్నారు స్వామి? ఓహో, జగన్నాటక సూత్రధారి, నీ నాటకంలో నన్ను గురువుగా ఈ పాత్ర వేయమంటున్నావా? అలాగే కృష్ణ అని కృష్ణ పరమాత్ముణ్ణి, బలరాముణ్ణి తన వద్ద చేర్చుకొని విద్యాభ్యాసం ప్రారంభం చేస్తున్నారు.

కృష్ణ, నీవు సంకల్పించినప్పుడు నేను ఎంతవాణ్ణి స్వామి అని అలాగే అని ఆనంద బాష్పాలు రాస్తూ పులకించిపోతున్న ఆ సుధామును పక్కనే ఈ దృశ్యానంతా చూస్తున్నాడు. నేను కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చదువుకోబోతున్నానా అని మహదానంద పడిపోతున్నాడు. విద్యాభ్యాసం జరుగుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున గురుపత్ని కృష్ణుని కుచేలిని ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మనం ఒక చిన్న యాగం చేయవలసి ఉంది. దానికి కొన్ని సమిధలు అవసరమున్నాయి. మీరిద్దరూ పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్ళి రేపటికి కావలసిన సమిధలు తీసుకురమ్మంది. అలాగే అని కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా అడవికి బయలుదేరి వెళ్ళారు. వాసుదేవుడు కుచేలుడు తద్

కృష్ణుడు కుచేలుడు ఇద్దరూ కలయ తిరిగి వారు మోయగలిగినంత సమిధల మోపును మోపు చేసుకొని తల మీద పెట్టుకుని ఇక బయలుదేరామనుకున్నారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. అది కృష్ణుడు కుచేలుని పరీక్ష చేయాలని కురిపించిన మాయా వర్షమేమో. ఆ వర్షంలో ఇద్దరూ తడిచిపోతున్నారు. కృష్ణుడు తడిచిపోతుంటే కుచేలుడు ఆందోళన చెందుతూ, కృష్ణయ్య నువ్వు తడిచిపోతున్నావే, ఇప్పుడు ఎలా కృష్ణ అంటున్నాడు. కానీ తను తడిచిపోతున్నాడు, అది అతనికి తెలియడం లేదు. నిజమైన భక్తి అంటే అది. కృష్ణుడు తడవకుండా ఏం చేయాలి అనుకుంటుండగా అక్కడొక ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టుకు ఒక పెద్ద త్వర ఉన్నది. అందులో కృష్ణ పరమాత్మని తడవకుండా నిలబెట్టి తను బయట నిల్చున్నాడు. అంటే ఆ చింత చెట్టు త్వర కూడా ఆలయంలాగా ఉన్నదటండి, గర్భగుడిలాగా ఉంది. ఈయన భగవంతుడు కదా, ఆ గుడిలో నిలిపి తను భక్తుడు కదా, బయట నిలబడ్డట్టుగా ఉన్నదట అక్కడ సన్నివేశం. జల్లులు పడుతుంటే వర్షపు జల్లులు చేతులు అడ్డు పెడుతున్నాడు కుచేలుడు. అర్ధరాత్రి అయిపోయింది, వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, కుచేల భయంగా ఉందా, చలేస్తుందా, ఇలా రావయ్యా అని తన దగ్గరగా తన పక్కన నిలబెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, కృష్ణ, కృష్ణుడు అలా తన దగ్గర నిలబెట్టుకుంటే కుచేలుడు అంటున్నాడు, కృష్ణయ్యా

కృష్ణయ్య. మెరిసే మెరుపు, అందులో వెలుగు, ఉరిమే ఉరుము, అందుగల శబ్దము, ఈ సర్వ ప్రకృతి అంతా నువ్వే కదా. అటువంటి నీవు నా హృదయమంతా నిండి ఉన్నావు. నీవు నా పక్కన ఉండగా నాకు చలి కానీ భయం కానీ లేవు కృష్ణ. కానీ ఈ సమయంలో ఈ చెట్టు నీకు ఆశ్రయాన్ని కలిగించిందే. ఆహా, ఇది ఏ జన్మలో ఏ సుకృతము నర్చి ఇచట జన్మిల్చనో, నీవు కృపదలిర్ప వర్షమిషేరి.

ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా ఈ చెట్టు. సకల ప్రపంచానికి ఆధారభూతుడవైన నీకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు, ఆద్యంతములు లేని నీకు ఒక చెట్టు ఆశ్రయాన్నిచ్చింది కదా. నేను ఈ చెట్టుగానైనా పుట్టకపోతేనే అని కుచేలుడు అంటుంటే, కుచేలుని భక్తికి కృష్ణ పరమాత్మ ఆనందపడుతూ ఇంకా పరీక్ష చేయదలిచి, కుచేల నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు కుచేలుడు, అయ్యో స్వామి, నీకు ఆకలిగా ఉందా? ఈ దరిద్రుడి వెంట తీసుకొని నిన్ను బాధ పెడుతున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఈ వర్షం తగ్గినా బాగుండినే కృష్ణ, అయ్యో అనుకుంటుండగా, నీ ఆకలి ఎలా తీర్చాలి అని కుచేలుడు అనుకుంటుండగా, సమిధలు మోపు చేస్తున్నప్పుడు ఒక ఫలం దొరికిందటండి. అది మోపుల మధ్యన పెట్టి కట్టి ఉంచాడు. అది గుర్తొచ్చింది. ఆ మోపును విప్పి అందులో ఉన్న పండును తీసుకొని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ, కృష్ణ

అప్పటి నుంచి మర్చిపోయాను కృష్ణ. ఈ పండు నీకు ఇవ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ, ఓ ఈ చలికాడా ఎన్నడే నొరులకిచ్చుకొనుటయ్యగాని నే పుచ్చుకొనుటెరుంగ, ఇప్పుడిది నీ వనగొని ఈయగలనే భక్తి ఫలమునకు దగు ప్రతిఫలంబు. ఇతర మాకు చేలా, నేను ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకునేది ఏమీ ఉండదే. నీవు భక్తితో ఇచ్చిన ఈ పండును తీసుకొని నేను తింటే దీనికి తగ్గ ప్రతిఫలం నా దగ్గర ఏముందా అని ఆలోచిస్తున్నానని సందేహాన్ని వెలిబుచ్చాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమాత్ముడు భక్తికి మాత్రమే కట్టుబడిపోతాడన్నమాట. పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదీ లేకుంటే ఒక్క నమస్కారమో చాలు ఆయనకి. ఒక్కసారి గోవిందా అని తలుచుకుంటే చాలు, పొంగిపోయి మనకు లొంగిపోతాడు. గోవిందా గోవిందా. కాబట్టి మనం భగవంతునిపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఏర్పరచుకోవాలి. భగవంతుని దృష్టి మన మీద పడాలి అంటే అనే దృష్టి మనకుండాలి. కృష్ణ పరమాత్మ, నేను తిరిగి నేను నీకు ఏమి ఇవ్వగలనా అనగానే కుచేలుడు, కృష్ణయ్య నాకేమీ ఇవ్వవలసిన పని లేదయ్యా,

నీ అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. మనల్ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండరు కదా. అదే మనం కోరుకోవాలి. ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే ఈ కథలో నీతి. కృష్ణ అందుకే కుచేలుడు అంటాడు, కృష్ణయ్య నీ కరుణాకటాక్ష వీక్షణలు మా మీద ఉంటే చాలు కదా కృష్ణ, అంతకన్నా మాకు ఇంకేమీ అవసరం లేదు కృష్ణ అన్నాడు. ఆ మాట విన్న కృష్ణ పరమాత్మ మహదానందపడి కుచేలుడు భక్తితో ఇచ్చిన పండును తృప్తిగా ఆరగించినాడు. ఆ రేయంతా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారింది. ఇద్దరూ ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఆశ్రమంలో సాందీపని మహర్షి ఆందోళన చెంది పిల్లలు ఏమైపోయారో అని అడవి చేరుకొని శ్రీకృష్ణ సుధామా అని పిలుస్తుండగా, ఆ పిలుపు విని కృష్ణ కుచేలు ఇరువురు కూడా గురువుగారిని చేరి నమస్కరించగా, సాందీపముని ఇద్దరినీ దగ్గరికి తీసుకొని, నాయనలారా ఎంత పొరపాటు జరిగిపోయింది, మీకేం కాలేదు కదా, ఏమీ కాలేదు కదా అని ఆందోళన చెందుతూ ఇలా దీవిస్తున్నాడు. కడగడా ఇట్లు మా కొరకుగా చను తెలిచి మగాటవి సముత్కట పరిపీడ నొంది తిరిగా ఉనా శిష్యులు మారునంబు నీగుట నిటులయ్యగాన సమకూరెడుపోయి కవీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతు. సాందీపని మహర్షి ఇద్దరినీ చెరగవైపు గుండెలు కత్తుకుని దీవిస్తున్నాడు. మా కొరకు ఇంత బాధపడి మా రుణం

ప్రకారంగా తీర్చుకున్నారు కాబట్టి సమకూరెడు పోయి కబీద మీకు విస్ఫుట ధన బంధు దార అని కృష్ణుని దీవించి బహుపుత్ర విభూతి అని కుచేలును దీవించారట. గురువుగారు సందీపని కావాలని ఎలా దీవించలేదు, కానీ మామూలుగా ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని చూచి ఒక మాట ఇంకొకరిని చూచి ఇంకొక మాట చెప్పినట్టుగా అన్నాడంతే. అదే ఇక్కడ జరిగింది, అనుకోకుండా జరిగింది. ఒక ముహూర్త కాలంలో ఎంతో మార్పు జరిగిపోతుంది. గురువుగారి దీవెన ఫలించిందా అన్నట్లుగా కృష్ణునికి సమస్త భోగభాగ్యాలు లభిస్తే కుచేలునికి సంతానం మాత్రమే కలిగి దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి జయాయురున్నతుల్ అని ఆలస్యంగా అన్నందుకు గాను కుచేలునికి ఆలస్యంగానే అష్టైశ్వర్యాలు కలిగినాయని పెద్దలు చెప్తుంటారు. గురువుగారు ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తయిపోయింది. బలరామకృష్ణులు ఇరువురు రథంపై వారింటికి వెళ్ళిపోతుండగా తన ప్రాణమిత్రుడు కృష్ణుడు తనను విడిచి వెళుతున్నందుకు కుచేలుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృష్ణ వెళ్ళొస్తావా, నన్ను మర్చిపోవద్దు కృష్ణయ్య, నన్ను గుర్తుంచుకుంటావు కదా, మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను కృష్ణ కృష్ణ కృష్ణ అంటుండగా రథం కదిలింది. కుచేలుడు రథం వెంట పరిగెత్తు కృష్ణుని చేయి విడవలేక విడవలేక విడిచాడు. రథం కనుమరుగైపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కొంతకాలానికి కృష్ణుడు అష్టభార్యలతో ద్వారకలో ఆనందంగా ఉంటే మన కుచేలుడు వామాక్షి అనే పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. ఆ మహాసాధ్వీమణి వామాక్షి

అమ్మా ఆకలి వస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా, ఈ ఆకలికి తట్టుకోలేమమ్మా అని పిల్లలందరూ చుట్టూ చేరి అమ్మను ఆకలి కాగదాలను కనులు తిరుగునంతు నేల దొరలునొకడు పండగ నాటికెర్పడజేయు మీ కొత్త గోతి అంతును జాలిగుచ్చునొకడు మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అని వీపు తట్టునొకడు తమ్మునికిచ్చినంతలపవేమని చీర కొంగులాగుతు కిందగూలునొకడు ఒకడాయాసపడు ఒకడొదిగి ఏడ్చు ఒకడు తన పొట్టజూపు ఒకడు దీన దృక్కులం చూసు.

పిల్లలు ఎంతగానే ఆకలి కోర్చుకుంటారు చెప్పండి. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అన్నం పెట్టమ్మా అని ఒకటి. నాకు లేకున్నా పర్వాలేదమ్మా, తమ్ముడిని చూడమ్మా, వాడి పొట్ట వీపులోకి వెళ్ళిపోయిందమ్మా, వాడికైనా అన్నం పెట్టమ్మా, లేకపోతే వాడు చనిపోతాడమ్మా అని అంటుంటే ఇంకొకడు, అమ్మా మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అంటే వామాక్షి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో పారేసుకున్న ఒక రొట్టె ముక్క దొరికింది. అది చిన్నవాడికిచ్చింది. అది చూచి ఇంకొకడు, తమ్మునికి చిన్నందలపవేమని చీర కొంగులాగుతూ కిందగూనొకడు, అమ్మా వాడు మాత్రమే నీ కొడుక, నేను నీ కొడుకును కాదా, నాకివ్వవేంటమ్మా అని ఇంకొకడు ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆకలమ్మా పట్టడి రథం పెట్టమ్మా, అంతకంటే మాకింకేం వద్దమ్మా అని ఆ పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో కదా. వామాక్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనలారా మీకు పట్టడి అన్నం పెట్టలేని నేను తల్లిని కాదురా, నా హృదయం కఠిన కర్కశ పాషాణంరా, భగవంతుడా ఏమిటి పరీక్ష అని తన దుస్థితికి బోరున విలపిస్తూ

అచ్చుచు పిల్లలు మూగ చూచు నాకన్న దరిద్ర దేవత ధరలోన ఇకన్ మరెవ్వరుందురు. ఆ పన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చు గాని ఆపన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చు గాని ఈ తెన్నున అన్న ఘోష దురదృష్టము పండినగాక కలుగు.

భగవంతుడా, కన్న బిడ్డలకు పట్టడన్నం పెట్టలేని దుస్థితి ఈ ప్రపంచంలో. ఏ తల్లికి రానియకు స్వామి. నాయనలారా, నేను మీ అమ్మను కాదురా. ఒకవేళ నేను మీ కన్న తల్లిని అయితే మీరు అమ్మా ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంతకన్నా ఇంకేమి వద్దమ్మా అని అడిగినప్పుడే నా గుండె పగిలి నేను చావవలసిన దానిరా. నా గుండె కఠిన కర్కష పాశాలనరా అని గుండె చెరువుగా విలపిస్తుంది వామాక్షి. చివరకు భర్త వద్దకు వచ్చి స్వామీ స్వామీ అని పిలవలేక పిలిచింది. ఆ పిలుపుతో ధ్యాన నిమగ్నుడైన కుచేరుడు ఈ లోకంలోకి వచ్చాడు. కన్నీటి పర్యంతమై విలపిస్తున్న వామాక్షిని చూచి, ఏం జరిగింది వామాక్షి అన్నాడు. పొంగే దుఃఖాన్ని దిగమింగుతూ, స్వామి, మన పెళ్లినాటి నుంచి మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈరోజు నేను కోరే నా కోర్కెను మాత్రం కదనకండి స్వామి అన్నది. ఏమిటో చెప్పు వామాక్షి అనగానే, పిల్లలు 2 రోజులుగా అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు స్వామి. మన బిడ్డలకు పట్టెడన్నం పెట్టే ప్రయత్నం చేయండి, అంతకన్నా నాకేమి అవసరం లేదు అని పిల్లల్ని చూపిస్తూ బోరున విలపించింది వామాక్షి. అప్పుడు కుచేరుడు, వామాక్షి పిచ్చిదానా, నారు పోసిన వాడు నీరు పోయక మానడే. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, మన నిమిత్త మాత్రం అన్నాడు. అప్పుడు వామాక్షి, అంత మాట అనకండి స్వామి.

విజయేసేదను స్వామి. నేను తమకు తెలిపినంతటి దానను కాను, కానీ నా ఈ ఒక్క కోరికను దయచేసి కాదనకండి అనగానే, అయితే సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు కుచేరుడు. అప్పుడు వామాక్షి స్వామి తమ

స్వామి, తమరు ద్వారకకు వెళ్ళి తమ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణునికి మన పరిస్థితి వివరిస్తే కొంతైనా సహాయం చేయకపోతాడా? మీ మాట కాదనడు కదా స్వామి. వెళ్ళిరమ్మనగానే ఆ వామాక్షి ప్రోద్బలంతో ఆమె మాట కాదనలేక అలాగే వెళ్ళి వస్తాను కా వామాక్షి అని. వామాక్షి ఇచ్చిన ఆ గుప్పెడు అటుకులు తన ఉత్తరీయంలో మూట కట్టుకొని

అక్కడికి వెళ్తాను కానీ ఆయన కానకగా ఇవ్వటానికి మన దగ్గర ఏముంది అని ఆ వామాక్షి ఇచ్చిన ఆ దోష లటుకులు ఉత్తరీయంలో మూటగట్టుకుని కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం తనకు కలుగుతున్నందుకు ఆనందపడుతూ అటుకుల మూటను భుజాన ధరించిన ఆ కుచేలుడు ద్వారకకు ప్రయాణమై కృష్ణ దర్శనార్థమై వెళ్తున్నాడు.

నేను వెళ్ళగానే ఆ స్వామి నన్ను గుర్తుపడతాడో లేదో, అసలు నన్ను ద్వారపాలకులు లోపలికి వెళ్ళనిస్తారో లేదో. నా వలే ఎందరు వచ్చుంటారో, నా కోరికను అవునంటారో కాదంటాడో, ఏమైనా సరే ఆ స్వామి ఆశ్రయాన్ని కోరుతాను అనుకొని ద్వారకానగర సమీపమునకు చేరుకుంటుండగా అక్కడ ఆ పొలిమేరలో ఈ పశువులను కాచుకునే కొందరు గోపాల బాలురు భక్తితో ఆ కృష్ణ ఇలా కీర్తించడం కుచేరుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలా కీర్తిస్తున్నారు, గోవింద గొడ్లెంబడి పడిపోయి అడవిలదిరి ఏటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం గొడ్లగా సేటోళ్ళం డ్రీ.

అని భక్తి పారవశ్యంతో పాడుతున్న వారిని చూచి కుచేలుడు మహదానందతో వారి వద్దకు వెళ్ళి వారు నాట్యం చేస్తున్న ప్రదేశంలో ఉన్న పాదధూళిని తన శిరస్సును ధరించి ద్వారకా నగరి చేరుకున్నాడు. కృష్ణ దర్శనార్థమై మందిరంలోనికి ప్రవేశించబోగా సింహద్వారం వద్ద ద్వారపాలకులు లోనికి వెళ్ళటానికి నిరాకరించగా వారికి అనేక విధాలుగా నచ్చజెప్తూ, కృష్ణుడు నా ప్రాణమిత్రుడయ్యా, నన్ను పంపకపోయినా పర్వాలేదు, మీరెవరైనా వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు వచ్చాడని చెప్పండి అని బ్రతిమలాడుకొని వినయోక్తలు మెప్పించగా ద్వారపాలకులలో ఒకడు వెళ్ళి కృష్ణయ్యా అని పిలిచాడు. హంసతూలికా తల్పంపై యోగ నిద్రలో ఉన్న అస్వామి ఎవరది అన్నాడు. నేను కిట్టయ్యా, ద్వారపాలకుణ్ణి అన్నాడు. ఏం కావాలి అన్నాడు కృష్ణుడు. తమ కొరకు ఎవరో వచ్చారు కిట్టయ్యా. పేరేమిటట అన్నాడు ఆయన. ఏదో కుచేలుడట స్వామి, కుచేలుడు అన్నాడండి. ఎప్పుడైతే కుచేలుడు అన్న మాట వినిపించిందో కృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పమున దిగ్గున దిగి

చేర్చుడిటకు తక్షణమే గౌరవముగా ఆదరమే సంగా. నా చిన్ననాటి ప్రాణమిత్రుడు కుచేరుడు నన్ను చూడటానికి వస్తే లోపలికి రాకుండా అడిగించారా? అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది! వెంటనే సకల మర్యాదలతో తోడ్చుకొని రమ్మని గంగాజలాన్ని తెప్పించి బ్రాహ్మణోత్తములతో వేదమంత్రోక్తంగా స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో, ఓం అగ్నిమీహిలే పురోహితం యజ్ఞస్వదేవమృత్యుజం హోత ఆరగం రత్నధాతము అని పురుష సూక్తంతో స్వాగతం పలుకుతూ ఎదురేగి, మిత్రమా కుచేలా అని కౌగిలించుకున్నాడు. తను దయాసాగరుడు కదా, కరుణాసముద్రుడు కదా, ఆ కరుణాసముద్రంలో మునిగిపోతున్నానేమో అనుకుంటున్నాడు కుచేలుడు. ఆ తర్వాత కుచేలుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ,

కృష్ణుడు కుచేలుణ్ణి తను కూర్చున్న ఆసనం మీద కూర్చోబెట్టి అతని పాదములకు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఎవరు? మన లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడుగుతూ ఆ జలాన్ని శిరస్సును దల్లుకొని నూతన వస్త్రాలతో సత్కరించి గంధము పూసి పుష్పమాలాలంకృతుని చేసి రత్నదీపాలతో నీరాజనమిస్తున్న ఆ దృశ్యాన్ని చూచారు అక్కడున్నటువంటి

అంతఃపుర వాసులందరూ కూడా. డబ్బు లేని వాడిని బంధువులు కూడా తమ బంధువుని చెప్పుకోవడానికి చెప్పుకోరటండి. మిత్రులు కూడా అపరిచితుల్లాగా ప్రవర్తిస్తారు డబ్బు లేని వాళ్ళను. కనిపించగానే ముఖం చాటు వేస్తారట, కానీ కృష్ణుడు మాత్రం కుచేలుని ఆదరించిన విధానం ఎంత గొప్పది. భక్తికి ఉన్న శక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు కుచేరుడు పులకాంకితుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణలు

భక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు కుచేరుడు పులకాంకితుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణులు ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా చేస్తున్నాడని

ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే. ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే. విధి వికిత సత్కర్మరతుడటే. మునిజనులు పగడు సమ్మతుడటే. ఎంతటి వాడోగాక ఇతడెవ్వడ్డో భూసురుడు. ఇతేంద్రియులకంత రంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుగనుగొనే. జితేంద్రియులకంతరంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుగను. నతీంద్రుడెంతటి భాగ్యవంతుడు.

ఈ భూసురోత్తముడు ఎవరో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. కృష్ణ పరమాత్మ ఇతన్ని పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సును తడుకొని సకలోపచారాలు చేస్తున్నాడే, ఎంతటి భాగ్యవంతుడు అని ఆశ్చర్యపోతుండగా శ్రీకృష్ణుడు కుచేలుని భుజము తట్టి, మిత్రమా కుచేల, మరచిపోలేదు కదా, మరచిపోలేదు కదా మన చెలిమి.

మిత్రమా, కుచేలా, ఇన్నాళ్ళ కలిశామయ్యా. మన గురువుగారు సుఖంగా ఉన్నారా? ఆ మర్చానయ్యా, నీకు పిల్లలెంతమంది? నీ భార్య నీకు అనుకూలవతి అయినా? ఎంత మారిపోయావయ్యా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా కుచేలుడు

చెలా నీకు గుర్తుందా, ఆ రోజు మనం అడవి లోపల వర్షంలో తడిచిపోయాం, నువ్వు నాకు ఒక పండు ఇచ్చావు. అబ్బా, అది నేను ఇంకా మర్చిపోలేదయ్యా. ఆ రోజున నువ్వు ఇచ్చిన పండు ఎంత రుచిగా ఉందంటే, అసలు అంత రుచిగల పండు మళ్ళీ నేను ఇంతవరకు తినలేదయ్యా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అనగానే అటుకులు తెచ్చానని సిగ్గుపడుతూ అటుకుల మూటను దాచే ప్రయత్నం చేస్తుండగా, అదిగో ఏదో దాస్తున్నావు, ఏమిటయ్యా అది కుచేరా?

నీకు తెలియనిదేమున్నది కృష్ణ, అంతాక్షమమే అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అది సరిగాని ఆడవినప్పుడు భీకర వర్ష బాధలో ఇదిగో ఎటంచు వండు ఫలమీ విడి నన్ పరితృప్తు చేసినావు, అది మది బాయలేదు. సుగుణాస్పద బాల్యము నాటి సౌఖ్య సంపద గృహి అయిన నాడు కన్పట దయా.

ಸರಣಿಗೊಂದು ಹೃದಯ ಸಂಶುದ್ಧಿ ಕನ್ನ ಸಂಪದಲು ಕಲದೆ ಭಗವಂತುಡು మనకు ఎంత ఇస్తున్నామని కాక ఎలా ఇస్తున్నామని చూస్తాడటండి. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ చూస్తాడట. నిండు హృదయంతో ఏదిచ్చినా తృప్తిగా ఉంటుందయ్యా అని ఆ అటుకుల మూటను కుచేలను వద్ద నుంచి లాక్కొని ఆ మూట విప్పు చూసి, అటుకుల అబ్బా ఇవి నాకు ఇష్టమని నీకొక్కడికే తెలుసయ్యా అని ఒక గుప్పెడు అటుకులు తీసుకుని గబగబగబ తినేశాడు. అబ్బాబ్బాబ్బా ఎంత రుచిగా ఉన్నాయని ఇంకొక గుప్పెడు తినబోగా రుక్మిణీదేవి వచ్చి చెయ్యి పట్టుకున్నదట. ఎందుకంటే కృష్ణుడు తృప్తిగా గుప్పెడు అటుకులు తినగానే సమస్త సంపదలు కుచేలుని ఇంటికి చేరిపోయాయట. ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే పరమాత్మను తృప్తి పరచగలిగిన వాడు ధనవంతుడు. మరి దరిద్రుడు ఎవరయ్యా అంటే అంతా నాదే అనుకునేవాడు ప్రపంచంలో దరిద్రుడటండి. రుక్మిణి అమ్మవారు కృష్ణుని చేయి పట్టుకొని జగన్నాటకాన్ని చాలించండి అనగానే ఇంకొక గుప్పెటి అటుకులు తినే ఆ ప్రయత్నం మాని, ఆ మిత్రమా మర్చానయ్యా, ఇది సమయంబు భుక్తికై ఎప్పటికెప్పుడో రాక రాక ఇవ్విధమున వచ్చినావు, ఇప్పుడు వేడుక తీర్పు మాకు దుఃఖ సంపద గలదు.

కుచేలా, రాకరాక వచ్చావు, మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. అందులో నీవు నా కొరకు తీసుకొచ్చిన అటుకుల రుచి ఉందో లేదో ఆ విందును ఆరగించి చెబుతూ రావయ్యా అని కృష్ణ పరమాత్మ కుచేలుని తీసుకుని వెళ్ళి దగ్గర ఉండి కుచేలుడికి ఆ విందును ఆరగింపచేశాడు. కుచేలుడు ఆ ముష్టాన్నములు ఆరగించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు.

అని అనేక విధాలుగా ప్రస్తుతించి జగన్నాయక నేను వెళ్ళి వస్తానన్నాడు. కృష్ణపరమాత్మని దర్శనంతో పొంగిపోయిన కుచేలుడు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాడు. కృష్ణపరమాత్మ తనకు చేసిన ఆదరణానికి ఆ సత్కారానికి ఆనందంతో మైమరిచిపోయి తన భార్య చెప్పిన పని మర్చిపోయాడు. మార్గ మధ్యన గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయానే, ఇంతకు పద్మనాభుని పరీక్షగ దర్శనమభ్యగాని నా స్వాంతము సంపదర్థము తపత్రిషమౌట ఎరింగి గూడా రవంత వసంగినట్లు కను

నేను వచ్చిందెందుకో ఆ స్వామికి తెలియదా? కృష్ణ పరమాత్మ నా మనసు తెలిసి కూడా వృధాగా పంపించాడే. ఓహో, సంపదలు కలగజేస్తే తను భక్తికి దూరమవుతాననుకున్నాడేమో ఏమో.

చేరుడు ఊరు చేరుకుని తన కుటీరం ఉన్న చోటను ఒక పెద్ద భవంతి ఉండడం చూచి, అయ్యో ఏమిటిది, ఉన్న గుడిసె కూడా పోయింది కదా అనుకుంటుండగా, సకల ఆభరణాలు ధరించి తనకు నమస్కరించుచున్న భార్యను చూచి ఆనందంతో కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి దీనికి ఆనందపడి స్వామిని మరవకుండా ఇలాగా మంగళహారతులు పాడుతున్నారు.